0: like the shining drop of water on a lotus leaf, and like the drop of water which quivers and shakes without being steady, birth as a human being is like that. Not only will the life be full of quivering, there is also a great deal of trouble in your own mind and sorrow. These constitute the curtain for this world.
1: తామరాకు పైన నిలకడలేనటువంటి నీటి బుడ్డ యొక్క క్షీణత్వము క్షణికత్వమును ఏ రీతిగా మనం పరికించుచున్నామో మానవుని యొక్క జీవిత తత్వం కూడాను క్షణికత్వంగా మారినటువంటి యొక్క జీవితంగా మనము విశ్వసించవలసినటువంటిది.
0: As we see the drop of water on a lotus leaf being quite transient and will disappear in no time, so also our life is like a drop of water which is transient and will disappear in no time.
1: Lokamu dukkamayamu, dehamu rogamayamu, jeevitamu aneka ashantulato koodinatvanti yokka chintala bhavanamu. Itti yokka jeevitamunu manamu pavitramainatvanti yokka divyatvamulo anubhavinchukovatamuku asadhyamu.
0: The world is full of sorrow. The human body is full of disease. Our life is full of so many troublous thoughts, like a bad house. Under these conditions, it is not possible for us to enjoy our life in any peaceful manner.
1: Aite itti ashanti, itti ananukula, itti dukkamula yokka thanamunande sthitiyande సంతోషమును ఆనందమును శాంతిని అనుభవించుకోవటం అతి సులభమని కూడాను శంకరుల శిష్యులైనటువంటి వారు ఒకరు ఈ శ్లోకమును ప్రబోధించారు.
0: బట్ వైల్ వీఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ ట్రబులస్ టైమ్స్, వైల్ వీ

0: so many inconveniences during life, yet it is possible, Shankara's disciple has told in this particular verse, to have pleasure, to have peace, to have bliss, even in the midst of so many troubles.
1: తానెవరో తనకు తెలియకుండా ఉండినంత కాలము ఈ దుఃఖములు తప్పినవి కాదు. సర్వత్రా ఈశ్వరత్వమును గుర్తించినంత వరకు ఈ దుఃఖములు తప్పినటువంటివి కాదు. ఏ జీవితము, ఏ పుట్టుక, ఏ మరణము, ఏ యొక్క క్షీణము, ఏ యొక్క నాశము, ఏ ఆధారమైనటువంటి యొక్క ఆత్మమూలకంగా జరుగుతున్నదో అట్టి దివ్యత్వాన్ని మనము గుర్తించు వరకును ఈ దుఃఖము తప్పినటువంటిది కాదు.
0: So long as one does not know who he is, he cannot escape these sorrows. So long as one does not realize the Ishvara Tattva, the presence of Ishvara everywhere in this world, he cannot escape this sorrow. So long as one doesn't understand the essential basis of being born, of being grown, of living and of dying is the Atma Tattva, the one great thing, it is not possible for him to escape this sorrow.
1: Neetilo putti, నీటిలో నిలచి, నీటిలో సంచరించి, నీటిలో జీవించి, నీటి యందే క్షీణించేటువంటి యొక్క తామర పుష్పమునకు ఎట్టి స్థితి కలదో అదేవిధముగానే జీవతత్వము ఆత్మయందే పుట్టి, ఆత్మయందే నిలచి, ఆత్మయందే జీవించి, ఆత్మయందే లయముందేటువంటి యొక్క అంతరార్థమును ఈ శ్లోకము ప్రబోధిస్తూ వచ్చింది.
0: జస్ట్ యాజ్ ది లోటస్ ఫ్లవర్ is born in water, it stays all its time in water, it lives in water, moves about in water, and ultimately dies in water. So also, this aspect of human life is born in the Atma Tattva. It stays entirely in Atma Tattva, spends its life in Atma Tattva, and finally gets extinguished and becomes one with the Atma Tattva.
1: Atmane oka kolanuga undi, andulo మాయతత్వం అనేటువంటి యొక్క ఆకుల చేత జీవతత్వం అనేటువంటి యొక్క కమలము పుట్టి సుగుణములు సుభావములు అనేటువంటి పరిమళమును వెదజల్లుతూ తాను తన జీవితమును ఏమాత్రమైనా కూడాను వేరు చేసుకొనక ఆ కమలము ఆ ఆత్మయందే లీనమైనట్టుగా ఆ కమలముల యొక్క రేఖలపైన నిలిచినటువంటి జలము కూడాను తిరిగి ఆత్మలోనే అంకితమైనట్టుగా ఈ యొక్క శ్లోకము మనకు నిరూపించుతూ ఉన్నది.
0: దిస్ వర్స్ టెల్స్ us దట్ ది ఆత్మతత్వ ఈజ్ ది పాండ్, ఈజ్ ది లేక్. ది మాయా దట్ క్రియేట్స్ ది అపియరెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది లీవ్స్ అండ్ ది జీవా కమ్స్ అవుట్ యాజ్ ఎ లోటస్ ఇన్ దిస్ పాండ్ ఆఫ్ ఆత్మ. దిస్ లోటస్ స్ప్రెడ్స్ the fragrance of many good qualities. While spreading the fragrance of many good qualities, even the water that is on the leaves of this lotus, that gets and goes and becomes one with the Atma Tattva. This is what this verse is teaching us.
1: Kolanunchi egirinatvanti neeti bindulu tamara rekalapaina nivasinchi tadupari tirigi kolanu yende leenamayyetvanti yokka satyanni mana yokka atma swaroopaniki nirupana jalputunnadi.
0: Like the drops of water which come out of the pond of Atma, when they come to the leaves of the lotus, they go back again to the Atma Tattva itself. This becoming, going back to the original source, the basis of Atma, is what is contained in this verse.
1: ఈ ఆత్మ అఖండమైనటువంటి స్వరూపంగా నిరూపణ చలిపి అందులో సృష్టి తత్వం అనేటువంటి యొక్క తామర పుష్పము అందు నుంచి బయలుదేరి తద్వారా ఆ మాయా అనేటువంటి ఆకులతో చేర్చుకొని ఈ జీవతత్వం అనేటువంటి బిందువులను అందులో నియమించి ఆ పరిమళం అనేటువంటి యొక్క భావములని ప్రపంచమునకు వెదజిల్లింపజేసినటువంటి యొక్క అంతరార్థము మన భారతీయుల యొక్క సంస్కృతి.
0: అవర్ ఇండియన్ కల్చర్ సేస్ దట్ ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ దిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఆత్మ the jivatattva comes as a lotus, because maya spreads in the form of leaves, and the jivatattva, which is as a lotus, spreads the fragrance of the good qualities that we can ascribe to the jivatattva throughout the entire world. This is the significance in our Indian culture.
1: Vishnutvam sarvavyapakatvam aneetvantidi ninnadi dinam telipanu సర్వవ్యాపకత్వమైనటువంటి విష్ణుత్వం యొక్క నాభి నుండి కమలము ఉద్భవించి ఆ కమలము యందే బ్రహ్మతత్వం అనేటువంటి యొక్క బ్రహ్మ నివసించినట్టుగా ఉండి ఆ కమలమునకు ఆ బ్రహ్మకు ఆ యొక్క రేఖలకు ఆ యొక్క ఆకులకు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క జలమే ఆధారమైనటువంటిదిగా కూడాను మన భారతీయ యొక్క శిల్పతత్వం నందు కూడాను మనకు గోచరిస్తూ వచ్చున్నది.
0: Yesterday I told you that the aspect of Vishnu, the Vishnu Tattva, is nothing other than the recognition of omnipresence. Out of this Vishnu Tattva, the omnipresence, as from a navel comes the lotus, which gives rise to the creator Brahma. In this lotus, the various petals and all the components of the lotus, they constitute the constituents of this world. This is the significance which is handed over to us as the architecture of our construction in our culture.
1: సర్వవ్యాపకత్వమైన విష్ణుత్వం నుండి బ్రహ్మత్వం అనేటువంటి యొక్క దీనిగా బయలుదేరి తదుపరి జీవతత్వంగా కూడా సృష్టింపబడి ఆత్మతత్వం ఎందే తిరిగి లయమనునింపజేసేటువంటి యొక్క తత్వము ఇది అద్వైత సిద్ధాంతం అని కూడాను ప్రబోధించింది.
0: స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ విష్ణు ఆస్పెక్ట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆమ్నిప్రెజెన్స్ ది బ్రహ్మతత్వ ది క్రియేటర్ కమ్స్ అవుట్ అండ్ అవుట్ ఆఫ్ దాట్ కమ్స్ ది జీవతత్వ అండ్ ఫ్రమ్ ది జీవతత్వ ది వేరియస్ థింగ్స్ అగైన్ గో బ్యాక్ అండ్ బికమ్ వన్ విత్ ది బేసిస్ ది సోర్స్ దట్ ఈస్ ది ఆత్మతత్వ. దిస్ ఈస్ వాట్ వీఆర్ బీయింగ్ టాట్.
1: వీటినే జీవ ఈశ్వర ప్రకృతి అనేటువంటి యొక్క త్రిగుణాత్మక స్వరూపంగా కూడా నిరూపణ చేసింది.
0: This is what has been described as the threefold description of what we see, the jiva, the ishvara and the prakriti.
1: Kanuka prakriti yokka tattvam brahma tattvam ganu, jeevuni yokka tattvam bindu swarupakam ganu, vishnu yokka tattvam sarva vyapakatvam ga kudanu indulo manaku gocharistu untundali. Atti gocharinchetuvanti yokka త్రిమూర్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క జగత్తును మనం భిన్నంగా భావించుకోవటమే మన యొక్క మాయ యొక్క లక్షణం అని కూడాను నిరూపణ సలిపింది.
0: ఇన్ దిస్ డిస్క్రిప్షన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ప్రకృతి యాజ్ ఈక్వలెంట్ టు బ్రహ్మ. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది జీవ యాజ్ ది డ్రాప్స్ ఆఫ్ వాటర్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఈశ్వర యాజ్ ది విష్ణుత్వ ఆర్ ది ఆమ్నిప్రెజెన్స్. ఇన్ దిస్ త్రీ ఫోల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ our feeling that it is somewhat different from us is an illusion. The oneness of it is the basis of advaita.
1: Vruchyam putti perigi phalamunu andinchadaniki gali varshamu bhumi aadharam aithe ee moodintikini vittanamu marinta pradhanamainatundi aadharanga untuntadi.
0: For a tree to be born and for the tree to grow and ultimately give you the fruit, there are three essential things. That is the wind, the rain and the earth. These three are essential. More than these three, even the seed is of primary importance.
1: Vittaname lekundina gali varshamu bhumi undi kudanu vruchyam manaku kanipinchadu.
0: If we do not have the seed, even if we have the necessary ingredients, wind, rain and the earth, we will not be able to see the tree.
1: అదే విధముగానే భగవత్ యొక్క సంకల్పము మానవుని యొక్క సృష్టికి ఒక కర్మానుసారంగా వాని జన్మాంతరము యొక్క సంకల్పమును పురస్కరించుకుని ఈ యొక్క జగత్తునందు ఒక మొక్కగా తాను జన్మించుతూ ఉన్నాడు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సంకల్ప ఆఫ్ ది లార్డ్ దట్ మ్యాన్ ఇస్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ and man comes into this world as if he comes out of a seed, as a tree.
1: Prati manavuni yokka sankalpam kudanu oka vittanaakarame.
0: In the case of every man the sankalpa that creates him is like a seed.
1: Sankalpamulu unnanta varaku kudanu manaku janmamu tappinadi kaadu.
0: So long as these sankalpas or the desires are in man, then it is not possible for you to escape being born.
1: ఏనాడు సంకల్ప రహితుడిగా తాను తయారు కాగలడో ఆనాడే పునర్జన్మ నవిద్యతి పునర్జన్మం అనేటువంటిది ఉండడానికి వీలు కాదు.
0: On the day when he becomes completely free from this sankalpa or the desires, that day he will become free from rebirth.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సంకల్పం రహితునిగా తాను తయారు కావుటకు అర్పితమే దీనికి ప్రధానమైనటువంటి మార్గము.
0: ఇన్ ఆర్డర్ దట్ హీ మే టేక్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సంకల్ప ఆర్ డిజైర్స్, ది వన్ పాత్ విచ్ హీ హాస్ టు ఫాలో ఇస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్.
1: అయితే ఈ అర్పితమునకు కూడాను కొన్ని హద్దులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ లిమిట్స్ ఫర్ వన్స్ బీయింగ్ ఏబుల్ టు సరెండర్.
1: లోకములో పెద్ద పెద్ద ధనవంతుని ఇంటి దగ్గర లేక పెద్ద పెద్ద అధికారి ఇంటి దగ్గర మనము స్వేచ్ఛగా లోపల దొరబడుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ నాట్ ఈజీ టు ఎంటర్ ఐదర్ ఎ పర్సన్ హూ ఇస్ అఫ్లుయెంట్ హిస్ హౌస్ ఆర్ ది హౌస్ ఆఫ్ వన్ హూ ఇస్ ఇన్ సమ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ యాజ్ యూ ప్లీజ్.
1: ఆ ద్వారము దగ్గర ఏదో కొంతమంది సిపాయిలు లేక గుర్ఖాలో వాచ్మ్యాన్ లో అక్కడ ఉంటుంటారు.
0: At the entrance to this house, normally you will find some kind of people who are guarding it, or watchmen, or sipais of some kind.
1: Yedo konta haddulo unnatundi adhikariki, konta haddulo unnatundi dhanavantunike, ee vidhamainatundi yokka nibandhanalu, swechchaga joravadaleinatundi yokka nibandhanalu undinappudu, sarvadhikari ainatundi yokka bhagavantunaku, సర్వశక్తిమైనటువంటి భగవంతునకు, సర్వజ్ఞుడైనటువంటి భగవంతునకు ఆ యొక్క భవనములో జొరబడుటకు కొన్ని నిబంధనలు కాని కొన్ని హద్దులు కాని లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: వెన్ ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ వెరీ లిమిటెడ్ పవర్ అండ్ లిమిటెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, దేర్ ఆర్ సచ్ రెగ్యులేషన్స్ బై విచ్ యూ కెనాట్ ఎంటర్ హిస్ హౌస్ ఫ్రీలీ అండ్ వెన్ ఎవర్ యూ వాంట్. వాట్ ఈస్ ది వండర్ ఇన్ అవర్ అక్సెప్టింగ్ దట్ ఇన్ ది కేస్ ఆఫ్ గాడ్, for whom there is no limit for his power, who is all powerful and who knows everything, how can we think that there will be no regulations for anyone who wants to enter the household in which God lives?
1: Mocham aneetvanti bhavanamu lopala manamu praveshinchutaku simhadwaram aneetvantide okati unnadi. Aa simhadwaram daggara iddaru sipayilu untuntaru. Aa simhadwarame saranagati. అందులున్నటువంటి యొక్క సిపాయులే శమ దమ. ఈ శమ దమముల యొక్క సిపాయులతో సింహద్వారం అనేటువంటి శరణాగతమనేటువంటి సింహద్వారం నందు కొంతవరకు మనకు ప్రవేశము లభించాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ది ప్యాలెస్ ఆర్ ది హౌస్ విచ్ ఇస్ కాల్డ్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యువర్ సెల్ఫ్, at that entrance, the main entrance for the palace of moksha, you will find that there are two guards who are guarding the main entrance before you can enter. This entrance itself is called the entrance where you offer yourself, or this entrance is called the surrender. And the two guards who are there are the shrama and dama. That is, you must make an effort and you must have the patience. These are the two guards at the door.
1: ఎంత శరణాగతుడు అయినప్పటికీ శమదమాదులు మాత్రము చేయక భగవంతుని యొక్క భవనములో ప్రవేశించుటకు వీలు కాదు.
0: హౌఎవర్ మచ్ యూ వుడ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ సరెండర్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ గాడ్స్ అబోడ్ వితౌట్ దీస్ టూ, శ్రమ అండ్ దమ.
1: ఈ శమదమాదులనగా అంతర్ బహిర్ ఇంద్రియముల యొక్క కంట్రోల్ అరికట్టటము.
0: This shrama and dama should be interpreted as controlling your organs, both inner and outer.
1: Kani ee naadu indriya nigruhudainatvanti yokka sadakudu ekkadi kudanu kanapadatam aruduga untunnadi.
0: Today it has become rare and we do not find easily a sadhaka who has achieved control over his organs.
1: Ekkada chuchinannu kudanu kapata vruttulu gaane kanipinchutunnavu gaani స్ఫటిక వృత్తులుగా ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు.
0: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఓన్లీ ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్, యు డూ నాట్ ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది క్లియర్ పాత్.
1: ఆకారములు నరాకారంగా ఉండినప్పటికీ బుద్ధులు వానరాకారంగా కూడా అభివృద్ధి అయిపోతున్నవి.
0: ఆల్దో ది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఈస్ దట్ ఆఫ్ ఎ మ్యాన్, ది ఐడియాస్ అండ్ ది థాట్స్ ఆర్ దట్ ఆఫ్ ఎ మంకీ.
1: నవ్వవలసిన చోటు ఏడుస్తున్నారు, ఏడ్చవలసినటువంటి చోటు పండ్లు గెలుస్తున్నారు. ఇది కపటం కాక సత్యస్వరూపం ఎట్లవుతుంది?
0: వేర్ వన్ షుడ్ న్యాచురల్లీ స్మైల్ వన్ ఈస్ క్రయింగ్, వేర్ వన్ షుడ్ న్యాచురల్లీ క్రై వన్ బిగిన్స్ టు స్మైల్. ఆర్ దీస్ నాట్ ఫాల్స్ పాత్స్? హౌ కెన్ దే బి న్యాచురల్ మేనిఫెస్టేషన్స్?
1: ఇట్టి కపట వేషములు ఉన్నంత వరకు కూడాను ఈ కరుణాస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడు మన కంటికి కనిపించడు.
0: So long as you put on such false appearances, God who is all merciful will never be obvious to you.
1: ఈ బాహ్య రంగమనందు ఉన్నటువంటి వేషములన్నీ కూడాను నటనును అంటారు. నటన అని కూడా దీనికి చెప్పవచ్చును. కానీ అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మశుద్ధియే నారాయణుడని కూడాను చెప్పవచ్చు.
0: All these external appearances, these false appearances are described as putting on a show or acting. Whereas what is true and inherently correct within yourself could be referred to as the Narayana.
1: ఇట్టి భౌతికమైనటువంటి భోగముల యందు సుఖముల యందు మనము జీవితమును అంకితము చేసి భగవత్ తత్వాన్ని మనం ఆశిస్తున్నామంటే ఇది ఫలించేటువంటి మార్గము కానేరదు.
0: While devoting your life to such worldly pleasures and to such worldly enjoyments, and yet you want to understand God and reach God, this is not going to be possible.
1: ఒకానొక రాజు వచ్చిన వారందరినీ కూడాను మోక్షమునకు అర్హమైనటువంటి యొక్క అర్హత అయినటువంటి యొక్క మార్గమును ప్రబోధించమని ప్రార్థించుతూ ఉండేటువంటి వాడు.
0: One king, he used to ask all people who came to his kingdom to tell him what is the correct path for reaching moksha or liberation.
1: ప్రతి ఒక్కరు కూడాను ఏదో గ్రంథములను పురస్కరించుకొని పెద్దల అనుభవములైనటువంటి మహనీయుల యొక్క మార్గమును పురస్కరించుకొని ఏదో వారికి తోచినవన్నీను చెప్పి వెళుతుండేటువంటి వారు మహనీయులు.
0: Each one basing himself either on some standard texts or basing himself on what has been told to him by some elders, used to say whatever was in his mind as the right path for reaching liberation.
1: Kani nirantaram kudunu aa maharaju chanta unnatundi okka servantu ee yokka prabodhalanta vintu vachadu. Emi ee maharaju ee vidhamainatundi yokka deenlo undi kudunu moksha sambandhamainatundi yokka bhavamulatopala కేవలము కాలమును వ్యర్థం చేస్తున్నాడే కాని సరి అయినటువంటి భావం ఇతనిలో కనిపించడం లేదని వాడు కూడాను గుర్తించాడు.
0: వైల్ దిస్ వాజ్ గోయింగ్ ఆన్, ఎ సర్వెంట్ హూ వాజ్ ఆల్వేస్ లివింగ్ క్లోజ్ టు దిస్ కింగ్, హీ వాజ్ ఆల్సో లిసనింగ్ టు ది మెనీ డిస్క్రిప్షన్స్ విచ్ ది విజిటర్స్ వర్ గివింగ్ అబౌట్ రీచింగ్ లిబరేషన్ ఆర్ మోక్ష, అండ్ హీ థాట్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దిస్? ది కింగ్ హ్యాస్ బీన్ లిసనింగ్ కంటిన్యూస్లీ టు దీస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ రీచింగ్ మోక్ష, బట్ ఇన్ ప్రాక్టీస్ హీ డస్ నాట్ సీమ్ టు బి యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: ఈ రాజుకు సరి అయినటువంటి జవాబును అప్పజెప్పాలనేటువంటి దీంతో సంకల్పించి ఒకనాడు సాయంకాలము మధ్య హాలు లోపల అనేక మందితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ సర్వెంట్ బయట నుంచి గట్టిగా కేకలు వేసుకుంటూ కూడా లోపల పరివెత్తి వచ్చాడు.
0: దిస్ సర్వెంట్ wanted to give a good lesson to the king, and one day while the king was talking to a number of people in his central hall, the servant came from outside shouting loudly.
1: అప్పుడు రాజు లేచి ఏమిటి ఈ గోలకంత కారణం ఏమిటి అని కూడాను ప్రశ్నించాడు.
0: The king then got up and asked the servant, what is the reason for all this noise and your shouting?
1: మన యొక్క జూలో ఉన్నటువంటి వంటలంతా కూడాను తమ మిద్దిపైకి ఎక్కి వెళ్లిపోతున్నాయి అని చెప్పి అరిచాడు.
0: దిస్ సర్వెంట్ సెడ్ దట్ ఆల్ ది క్యామెల్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ జూ హావ్ గాన్ అప్ టు ది టెరెస్ అండ్ దే ఆర్ ఆల్ ఫ్లయింగ్ అవే.
1: రాజు చెప్పాడు వంటలేమిటి మిద్దలు ఎక్కటమేమిటి అని చెప్పి ప్రశ్నించాడు.
0: ది కింగ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్, హౌ కెన్ ది క్యామెల్స్ క్లైంబ్ ఆన్ టు ది టెరెస్ అండ్ హౌ కెన్ దే రన్ అవే ఫ్రమ్ ది టెరెస్.
1: భోగములో ఉన్నటువంటి తమరు మోక్షాన్ని ఎక్కే సమయంలో వంటలు మిద్దలు ఎక్కటంలో ఆశ్చర్యమేమి లేదన్నాడు.
0: The servant replied, while engaging yourself in worldly pleasures, if you can go and climb up the ladder of moksha, then what is the great surprise in the camels going up on the terrace and walking away?
1: Anaga, neevu ee bhogamulu yandu jeevithanni ankitam chesatam cheta ee tyagam aneetvanti yokka sthanamunu neevu andukotaniki arhudu kaadu aneetvantidi tana chentanunnatvanti javani ataniki aneka rakamuluga bodhinchadu. ఆనాడు రాజు సత్యమును గ్రహించి సర్వసంగ పరిత్యాగై నిరంతరము సర్వకాల సర్వావస్థలయందుకును దైవ చింతన చేసేటువంటి నిమిత్తమై తాను ఆనాటి నుంచి కూడాను పూనుకున్నాడు.
0: ది కింగ్ అండర్స్టూడ్ దట్ ది సర్వెంట్ వాజ్ వాంటింగ్ టు పాయింట్ అవుట్ టు హిమ్ దట్ సో లాంగ్ యాజ్ హీ ఈస్ ఇమర్స్డ్ ఇన్ దీస్ వరల్డ్లీ ప్లెజర్స్ అంటిల్ హీ సాక్రిఫైసెస్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు రీచ్ లిబరేషన్. From that day, having understood this, the king, having got it the truth, He gave up all these worldly pleasures and started thinking of God and spending his time in thinking of God.
1: మన చిత్తమును ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తులు యందు ఇమిడ్చి పారమార్థికమైనటువంటి యొక్క భావములు యందు మాత్రమే సత్సంగములు చేరినప్పటికీ సాధనలు సలిపినప్పటికీ అనేక పెద్దలను దర్శించినప్పటికీ మనకి ఏమాత్రం కూడా ఫలితము దక్కదు.
0: ఇఫ్ వి లెట్ అవర్ మైండ్ గెట్ అటాచ్డ్ టు వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ అకేషన్స్ వెన్ వి వాంట్ టు బి విత్ ది డివైన్ దట్ వి టేక్ టు గుడ్ కంపెనీ దట్ వి డూ సమ్ భజన్స్ అండ్ దట్ వి ఆర్ ఇన్ ది రైట్ పాత్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ అట్ ఆల్.
1: మన చిత్తమును దివ్యత్వములో ఇమిడ్చి ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి సర్వ వృత్తులు కూడా నువ్వు చేయి, తప్పక ధన్యుడవుతావు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పుట్ యువర్ మైండ్ క్లోజ్ టు ది డివైన్ అండ్ ఇన్ దట్ కండిషన్ నో డౌట్ యూ క్యాన్ బి పెర్ఫార్మింగ్ ఆల్ ది వరల్డ్లీ యాక్ట్స్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ మోక్ష.
1: అది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా చేసినటువంటి వాడవైపోతావు.
0: యూ విల్ దెన్ బికమ్ వన్ హూ ఇస్ డూయింగ్ ఆల్ యువర్ వర్క్ ఇన్ ది ప్లెజర్ ఆఫ్ ది గాడ్.
1: కానీ ఈ కలి యొక్క మహత్యమును పురస్కరించుకుని ప్రతి సాధకుడు కూడాను లక్ష్యం ఏమిటో అంతరార్థం ఏమిటో గుర్తించుకోలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను దినదినమునకు దిగజారిపోతున్నాడు.
0: హౌఎవర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ఏజ్ ది ఏజ్ ఆఫ్ కలి ఎవ్రీ సాధక హీఈస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ ఆబ్జెక్టివ్ అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ విచ్ హీ హాస్ టు పుట్ ఇన్ ఇన్ హిస్ సాధన and he is becoming weaker and weaker every day and is becoming quite unfit for performing this sadhana.
1: మూలాధారమైనటువంటి సత్యమును గ్రహించినప్పుడు ఎట్టి సాధనలు కూడాను చేయనక్కర్లేదనే కూడాను ఈ వేదాంతం యొక్క ప్రబోధ.
0: The Vedanta teaches us that once you recognize the essential basis of all that we see, there is no need for any other sadhana.
1: రంధ్రములు పడినటువంటి పాత్రలో ఎంత నీరు పోసినప్పటికీ అది నిండడానికి వీలు కాదు.
0: ఇఫ్ యూ హ్యావ్ యువర్ పాట్ విత్ ఎ హోల్ ఇన్ ఇట్ యూ మే పుట్ యాజ్ మచ్ వాటర్ యాజ్ యూ లైక్ ఇన్ టు ది పాట్ బట్ యూ కెనాట్ ఫిల్ ఇట్.
1: కనుకనే ఈ చిత్తం అనేటువంటి పాత్ర యందు ఎట్టి విషయ సంబంధమైనటువంటి వాంఛలు అనేటువంటి చిల్లులు లేకుండా చేసుకున్నప్పుడే మన యొక్క సర్వ కర్మలు కూడాను దివ్యత్వం అనేటువంటి యొక్క హృదయమునకు అతీతమైనటువంటి యొక్క స్థానమునకు చేరిపోతుంటాయి.
0: In the same manner, if the pot of our mind has got so many holes in the form of your sensory desires, then all the work that you do will not fill your mind. It is only when the pot has not got the holes that this work can become sacred and take you to the divine.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is a small story for this.
1: ఒక గురువు చెంత అనేక మంది శిష్యులు చేరి ఆ గురువు ఉపదేశించేటువంటి యొక్క సువాక్యములంతా నిత్యము శ్రవణం చేస్తూ వస్తున్నారు.
0: There's a number of disciples who have joined a guru and the guru was teaching many good things and the students were taking in all that the guru was teaching every day.
1: ఒకనాడు ఇలాంటి ప్రసంగ సమయ సందర్భం నందు మీరు చేసేటువంటి పూజల యందు మీరు చేసేటువంటి ధ్యానమునందు ఎట్టి అవాంతరములు వచ్చినప్పటికీ ఇతరులు అనేక రకములైనటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ దానికి భంగము కాకుండా చూసుకోవాలి అని గురువు బోధించాడు.
0: వన్ డే వైల్ సచ్ టీచింగ్ వాస్ గోయింగ్ ఆన్ ది టీచర్ సెడ్ దట్ వైల్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ పూజ వైల్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ మెడిటేషన్ నో మ్యాటర్ వాట్ ఆబ్స్టికల్స్ కమ్ ఇన్ యువర్ వే యూ మస్ట్ టేక్ గ్రేట్ కేర్ టు సీ దట్ యువర్ పూజ ఆర్ యువర్ మెడిటేషన్ ఈజ్ నాట్ అబ్స్ట్రక్టెడ్ ఆర్ ఇంటర్ఫియర్డ్ విత్.
1: ఆ గురువు పైన అనేక మంది ఈ యొక్క విద్యార్థులకు చాలా భక్తి శ్రద్ధలు ఉండేటువంటివి.
0: మెనీ ఆఫ్ దీస్ డిసైపుల్స్ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ అండ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ది టీచర్.
1: ఒకనాడు ఆ గురువు యొక్క పుట్టిన దినం వచ్చింది.
0: వన్ డే ఇట్ వాస్ ది బర్త్ డే ఆఫ్ ది గురు.
1: ఆనాడు అనేక మంది వారి వారి గృహములకు తాము దయచేయాలని ఆ గురువు వారిని ప్రార్థించారు.
0: దట్ డే many of the disciples requested and invited the guru to visit their respective houses.
1: Gurukulamunande nivasinchetuvanti vidyarthulu kodanu kontha mandi undetuvanti varu.
0: There were also some disciples who were living in the ashram of the guru itself.
1: Aa gurukulamunanda nivasinchetuvanti oka vidyarthi ee naadu maa guru gari puttina dinam ani cheptani chaala santasinchi aa naadu gurunaku ashtottara seta naamavali pooja cheyali ani taanu anukunnadu.
0: One of the disciples who was living in the Gurukula, in the ashram, was very happy that that was the Guru's birthday, and he took the decision that he should worship the Guru by Ashtotra Satanama Japa.
1: Guru yokka photo ne petti, tanu aanadu, 108 pushpamulu teppinchukoni, aanadu Ashtotra Satanamavalu chesukoni, pooja chesukovalani sankalpinchukunnadu. Aa samayamunde, manchi endala kaalam, chaala teevramainatuvanti yokka vediga untundali. Aa samayamlo ఒక గ్రామస్తులు వచ్చి గురువును తమ ఇంటికి ఆహ్వానం చేసి తీసుకుని వెళ్లారు.
0: ది డిసైపుల్ కలెక్టెడ్ ఏ ఫోటో ఆఫ్ ది గురు అండ్ హీ హెస్ బ్రాట్ 108 డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ హీ వాంటెడ్ టు వర్షిప్ దిస్ ఫోటో ఇన్ ది ట్రెడిషనల్ మేనర్ ఆఫ్ అష్టోత్తర శతనామ. బట్ దాట్ డే వాజ్ ఎ వెరీ హాట్ డే, ఇట్ వాస్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. And on that day, one of the disciples who lives in another place, he came and requested the Guru and invited him and took him to his house.
1: అప్పుడు గురువు ఆ భక్తుని ఇంటికి వెళ్ళుతూ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యునికి చెప్పాడు, నాయనా తలపేసుకుని ఉంటుండు, నేను ఆ యొక్క గృహస్థుని ఇంటికి వెళ్లి నేను త్వరలోనే వస్తాను అని చెప్పని చెప్పాడు.
0: The Guru, while going to this disciple's house, told this another disciple who wanted to do this worship, "Be careful, look after the ashram, I am just going out, I'll come back soon."
1: సరే, ఈ గురువు ఆ భక్తుని ఇంటికి వెళ్లాడు, ఆ భక్తుని యొక్క సేవలంతా తీసుకున్నాడు, ఆరగించాడు, మంచి వేడిగా ఉన్నటువంటి సమయం లోపల తాను ఇంటికి తిరిగి వచ్చాడు. కాళ్లలో చెప్పులు లేదు, తల నావలే కాదు, మహాబాగా షేవ్ చేసుకున్నాడు, బోడిగా ఉంటున్నది. ఇలాంటి యొక్క పరిస్థితి లోపల పైన వేడి కింద వేడి, ఈ వేడిని ఎట్టునో సహించుకొని ఇంటి దగ్గర పరివెత్తి వచ్చాడు. వచ్చేటప్పటికి శిష్యుడు తలుపు వేసుకుని లోపల అష్టోత్తర నామాలు పూజ చేస్తున్నాడు.
0: ది గురు వెంట్ టు ది హౌస్ ఆఫ్ దట్ డివోటీ హూ ఇన్వైటెడ్ హిమ్ అండ్ హీ హ్యాడ్ బీన్ గివెన్ వేరియస్ థింగ్స్ దేర్ అండ్ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ ది డిసైపుల్ గేవ్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు రిటర్న్ టు హిస్ హౌస్. ఇట్ వాస్ వెరీ హాట్, ఇట్ వాస్ ది సన్ వాస్ బర్నింగ్ అండ్ ది గురు హ్యాడ్ నో షూస్ ఫర్ హిస్ లెగ్స్ అండ్ there was no hair on his head. On account of the fact that it was very hot, both on his feet as well as on his head, he had to come home, and when he came home and wanted the door to be opened, the disciple in the ashram closed the door and he was engaged deeply in worshipping the photo by this Ashtotra Nama.
1: ఈ గురువు తలుపు కొట్టాడు, ఒరే ఆనంద్ ఆనంద్ నేను వచ్చాను తలుపు తీయమని చెప్పింది, గట్టిగా అరుస్తున్నాడు పాపం.
0: The guru knocked at the door and called the disciple by his name, "Anand, I am here, open the door."
1: "Swami, nenu ashtotra namavali pooja chestunnanu, bhangam kaakurdu, idantha aina tarvata isthanu, kontha sepu vechi undandi," antunnadu lopala.
0: The disciple replied from within, "Swami, I am engaged in performing the ashtotra nama pooja. This should not be interfered with and I do not want to break it halfway. I cannot come until I complete the pooja."
1: ఎవరి పూజ చేస్తున్నావురా అని మరి ప్రశ్నించాడు.
0: ది గురు ఆస్క్డ్ హిమ్, "హూమ్ ఆర్ యూ వర్షిపింగ్, ఫర్ హూమ్ ఆర్ యూ డూయింగ్ దిస్
1: పూజ?" చేస్తున్నానని చెప్పాడు.
0: ది డిసైపుల్ రిప్లైడ్, "ఐ ఆమ్ పెర్ఫార్మింగ్ ది పూజ టు యూ."
1: ఈనాడు 199 మంది ఇదే స్థితిలో ఉంటున్నారు.
0: టుడే
1: ఎవరిని పూజిస్తున్నారో ఆ పటములను మాత్రం పూజించటము, సాక్షాత్ ఆకారాలను హింసించటము, ఇది పూజకు లక్షణమా? కానేరదు. కనుకనే మనము ఏ భగవంతుని హృదయపూర్వకంగా విశ్వసించి అతని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనము సర్వ ప్రయత్నములు సలుపుతున్నామో, అతనిని స్వరీతిగా చిక్కినప్పుడు కూడాను మనము దక్కించుకోలేనటువంటి యొక్క ప్రయత్నములు ఇవి, మనము ఏదో ఒక అవ్యక్తంగా కాని కొన్ని అగమ్యగోచరమైనటువంటి యొక్క శక్తితో కాని మనము అనుభవించుకోవటానికి ప్రయత్నం చేయటము, ఇది మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
0: Today, 99 people out of 100 are like this disciple. We only worship the photo of the person whom you want to worship. And the original person whom you want to worship, we are willing even to cause harm. In this way, when God is available to us to be worshipped in person, we are getting mixed up in various things and we adopt some ununderstandable methods by which the worship is not properly done.
1: సజీవుల యందు చైతన్య రూపుడుగా ఉన్నటువంటి యొక్క దైవాన్ని మనము గుర్తించక ఏదో నిర్జీవమైనటువంటి యొక్క స్వరూపాలను మనం ఆరాధన చేసుకోవటం లోపల మన యొక్క అజ్ఞానం ఎంతటితో మనం కొంతవరకు గుర్తించుకోవాలి.
0: Without being able to recognize the presence of divinity in people who move, in people who are living, and yet feeling that there is divinity in lifeless photos, we should be able to understand how very foolish we are in developing such ideas.
1: Kanuka manaku sarvavyapakatvamainatundi yokka vishtutvam ettidi aneetundi danni motta mota manamu yochinchukovali danni telusukovataniki tagina prayatnam salpali.
0: Therefore we must first understand what is the meaning of saying the Vishnutva is omnipresent, that it is everywhere. First thing to do is to understand what is meant by saying that divinity is present in everywhere.
1: Kanuka annitikini aatmatattvam okkate aadharam aneetundi manaku spashtanga kudanu telutundi.
0: It will then become quite clear to us that for all things, that for all beings, aatmatattva is one and the same.
1: మన ఆశను మితిమీరిపోవటం చేత ఉన్నటువంటి యొక్క విశ్వాసమును కూడాను మనం కోల్పోతున్నాం.
0: బికాస్ అవర్ అంబిషన్స్ హావ్ నో లిమిట్, దే ఆర్ బికమింగ్ లిమిట్లెస్, అవర్ ఎగ్జిస్టింగ్ ఫెయిత్ ఈజ్ ఆల్సో డిసపియరింగ్.
1: దీనికి ఒక చిన్న కథ.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: ఒక ధనవంతునకు ఒక బిడ్డ ఉండినది.
0: వన్ రిచ్ పర్సన్ హ్యాడ్ ఎ డాటర్.
1: ధనము మాత్రం దండిగా ఉన్నది కాని ఆ బిడ్డకు ముక్కు ముక్కిడి.
0: దేర్ ఈస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఫర్ దిస్ డాటర్ బట్ హర్ నోస్ వాస్ డిస్ఫిగర్డ్.
1: అనగా ఆ బిడ్డకు ముక్కు చాలా లోపలికి పోయింది, ముక్కే లేదు అని చెప్పవచ్చు.
0: ఫర్ దిస్ గర్ల్ ది నోస్ హ్యాడ్ బీన్ సో ఫ్లాట్ దట్ వన్ కెన్ సే దట్ షీ హాస్ నో నోస్ ఎట్ ఆల్.
1: ఆ బిడ్డకు పెళ్లి చేయాలని తండ్రి చాలా ప్రయత్నాలు చేశాడు.
0: ది ఫాదర్ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు గెట్ దిస్ డాటర్ మ్యారీడ్.
1: వచ్చిన వారందరూ కూడాను ఆమెను చూసి వెళ్లిపోతున్నారు. డబ్బు ఆశ వస్తున్నది, బిడ్డను చూస్తే ఏమాత్రం ఇష్టం లేదు.
0: ఎవ్రీ పర్సన్ హూ కేమ్ టు లుక్ ఎట్ దిస్ గర్ల్ వైల్ హీ వాస్ టెంప్టెడ్ బై ది వెల్త్ బట్ వెన్ హీ లుక్డ్ ఎట్ ది గర్ల్ హీ యూస్ టు గో అవే.
1: ఆ కాలం లోపల ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి వాళ్ళు లేకపోయినారు.
0: In those days, people who could perform plastic surgery were not available.
1: Kani aneka mandi dagarakanta velli darani emi cheyadaniki sadhyamavutundi evaru maa cheta kaadu maa cheta kaadu ani cheppani andaru athariki nirashani ippincharu kaligincharu.
0: When he went to several people and asked them whether they can help him, they all said, "We cannot do anything." In this way he became very disappointed.
1: Sare inka tandiki nirashi ayipoyi లక్షకు 2 లక్షలు కావాల్సింటే ఇస్తాను వరకట్టమని ఎవరో ఒకరు డబ్బుకు ఆశపడి అతను ఈ బిడ్డని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయింది.
0: ఆఫ్టర్ ది ఫాదర్ వాస్ గ్రేట్లీ డిసప్పాయింటెడ్ హీ సెడ్, ఆల్ రైట్ ఐ కెన్ పే 2 లాక్స్, రైజ్ ది మనీ విచ్ ఐ వాంట్ టు పే ఫర్ ది మ్యారేజ్ అండ్ సమ్ హౌ ఫౌండ్ సమ్ వన్ హూ మ్యారీడ్ దిస్ గర్ల్ ఇన్ రిటర్న్ టు ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ.
1: పాపం వారు ఒక గృహంలో నివసిస్తూ ఏదో ఒక విధంగా నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఎన్ని రకములైనటువంటి ప్రార్థనలో సలుపుతున్నారు. యాత్రలు తిరిగారు, క్షేత్రములు వెళ్లారు, తీర్థముల్లో స్నానములు ఆచరించారు. ఎన్ని చేస్తే గాని ముక్కిడి ముక్కు వస్తుందా? రావటానికి వీలు కాదు.
0: దే వర్ లివింగ్ ఇన్ వన్ హౌస్ అండ్ వర్ ప్రేయింగ్ టు గాడ్ అండ్ డెవలపింగ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డివోషన్. ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ ఆన్ పిల్గ్రిమేజ్ టు వేరియస్ సేక్రెడ్ ప్లేసెస్. దే విజిటెడ్ మెనీ టెంపుల్స్. దే బేథ్డ్ ఇన్ మెనీ సేక్రెడ్ రివర్స్. బట్ వాట్ ఎవర్ దే మే డూ, హౌ కెన్ ఎ నోస్ విచ్ ఇస్ అటర్లీ ఫ్లాట్ can come back to its normal condition.
1: ఎక్కడ ఒక పవిత్రమైనటువంటి క్షేత్రములో ఒక మహనీయుడు ఈమెకు ఒక విధమైనటువంటి సలహాని ఇచ్చాడు. నాయన, ఇది ఎవరు సృష్టించినో అతనే దీనిని చక్కచేయటానికి సాధ్యమవుతుంది, కానీ ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క మార్పుల చేత ఏమాత్రము కూడా ఇది చక్కబడదు. మీరు భగవంతుణ్ణి ప్రార్థించి అతన్ని ఏ రకంగానైనా ప్రత్యక్షం చేయించుకుని మీరు ఈ యొక్క ప్రార్థన కోరుకోండి అని అతను సలహాను అందించాడు.
0: In one great pilgrim center, there was a saint, a great person. This saint gave them an advice. The advice was, no one who does anything which relates to normal worldly operations can cure this nose. He who has created alone can bring this nose back to its normal condition. Go and pray to God, the Creator.
1: Yenta dhanamundi, yenni sukhamulundi nappadikini, yeemiku yematram kodanu santosham ledu. తన ఇంటికి ఎవరిని రానివ్వటం లేదు, తాను పరుల ఇంటికి పోవటం లేదు. ఏ పబ్లిక్ లో చేరినా ఎవరు నవ్వుతారు అని తాను పాపము తలుపులు వేసుకుని చాలా బాధపడుతుండేటువంటిది.
0: ఆల్దో షీ హ్యాడ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్, షీ వాజ్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. షీ వాజ్ ఆల్వేస్ ఫీలింగ్ దట్ అదర్స్ విల్ లుక్ ఎట్ హర్ నోస్ అండ్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ డిస్కంఫర్ట్. She would not go out, she would not meet people, she would not go into public places. She remained in her house and closed the doors.
1: Bhartanu prarthinchi manam oka maasam rojulu himachalamlo velli kontha varaku nu bhagavantuni prarthincheetvanti tapasu chestamu ani atanni prarthinchindi. Iddaru oppukunnaru, himalayam vellaru.
0: She prayed to her husband and requested him that he should agree that both of them should go to Himalayas and pray to God and spend a month there praying to God. They both agreed and went to Himalayas.
1: Manavuniki loka sambandhamainatundi vishayavanchanalo chakkaga ekagrata kudurtundi. Bhagavad sambandhamainatundi deentlo manam dhyaninchetundi ekagrata ye matram kudunu siddhinchadu.
0: For man, it is quite easy for him to develop concentration on worldly matters and in fulfilling worldly desires. But he feels it very difficult to acquire concentration in matters of praying to God.
1: Akkada tana mukku kavalaneetvanti oka aasa mitimiri povatam cheta daivamunu hrudayapurvakanga prarthinchutu kurchundi.
0: In this case, because her ambition and her desire to get back her nose was very excessive, was so intense that she began praying to God with all her heart.
1: Appudu daivamu aame adrishtavasattu pratyakshamayyadu.
0: God appeared due to her good luck.
1: Amma em kavali ni koraadu.
0: And asked her, what is it that you want?
1: Aame korindi paapam bhagavantudu pratyakshamaina tachaname sarvamunu marchi naaku చక్కని ముక్కు పెద్దదిగా ఉంటుండాలి, నాకు చిన్నదిగా ఉంటుండాలి, పెద్ద ముక్కు చక్కనైనటువంటిది నాకు అందించాలి అని కోరింది.
0: As soon as God appeared, she forgot everything else and she asked that she wants a good looking big nose. Her nose is very small and ugly. I want a big good nose.
1: ఇంకా భగవంతుడు దానికి అనుగ్రహించి తథాస్తు అన్నాడు, వెళ్లిపోయినాడు. లేచి చూసుకుంటే ముఖం కంటే పెద్దగా ఉంది ముక్కు.
0: God said, so it shall be, granted her boon, and went away. As soon as she got up from her penance and looked at the mirror, she found that she has a big nose, bigger than the face itself.
1: Chuchindi, ayyo ee mukku naakenduku anindi, ayyo ee mukku naakoddu ayana vellipayanani mari tapasuku modalu pettindi.
0: She looked at her big nose and then she said, oh, why do I want this big ugly nose? I don't want this big nose. But then God had disappeared by the time she found that and she started meditating again.
1: Tirigi Bhagavantudu pratyakshamayyadu. Em kavalamma annadu. Ayyo swami naaku ee mukku naaku akkaraledu anindi.
0: God appeared again and asked her, what is it that you want? She said, I do not want this big nose.
1: తరిగి తదాస్తు అన్నాడు, వెళ్ళాడు.
0: He simply said, so it shall be, and he disappeared.
1: మరీ చూసుకునే తలకి అసలే ముక్కు లేదు.
0: Then when she looked into the mirror, she found that her nose entirely disappeared.
1: తాను అనుకుంది, అయ్యో నే మంచి ముక్కు కోసం ప్రాప్తిస్తే ఉన్న ముక్కు కూడా పోయిందే అనుకుంది.
0: Then she thought, I was praying to God to get a good nose. Now I have lost even the little nose that I had.
1: Anaga manamu bhagavantudu pratyaksham ayinappatikini, bhagavantudu manaku sannihituduga undinappatikini, nityamu manato sancharinchutu aatalaadutu paatalaadutu maatalaadutu undinappatikini, atanini koravalsinatvanti vidhanamu manaku telusukonaleka, దానిని చక్కగా గుర్తించుకునలేక, ఒకదానికి ఒకటి కోరి ఒకదానికి ఒకటి చెప్పి మనకు ఉన్నటువంటి యొక్క ఆనందమును కూడాను మనం కోల్పోతూ ఉంటున్నాము.
0: దిస్ మీన్స్ ఆల్దో గాడ్ ఈస్ ప్రెసెంట్ బిఫోర్ యూ, గాడ్ ఈస్ క్లోజ్ టు యూ, హీఈస్ మూవింగ్ విత్ యూ, హీఈస్ ప్లేయింగ్ విత్ యూ, హీఈస్ టాకింగ్ విత్ యూ, యెట్ వీ సీమ్ టు నాట్ నో వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ ఆస్క్ హిమ్. And not knowing what we should ask him, sometimes we ask him one while we really want something else. and therefore we are getting into great difficulties.
1: భగవంతుడు కోరినవన్నీ కూడా అందించడానికి తాను నిరంతరము సంసిద్ధుడై ఉంటుంటాడు, కాని కోరవలసినటువంటి విధానమును మనము తెలుసుకోకుండా పోతున్నాము. ఏ సమయమునందు, ఏ యొక్క కారణమునందు, ఏ యొక్క కాలములో, ఏ ప్రదేశములో ఎట్టిదాన్ని మనం ఆశించాలి అని మనం కొంతవరకు విచారణ సల్పాలి.
0: God is always ready to give you all that you want, but we do not seem to know how we should ask, what we should ask, what are the circumstances under which we should ask for a particular thing, at what time should we ask for what. These are the things which we do not seem to know.
1: ఏ దేశ కాల పాత్ర యందు ఎట్టి కోరికను మనం కోరాలో అనేటువంటిది మనకు తెలియకపోవటం చేత మనము నాకు అవసరమైనటువంటివి తామే అనుగ్రహించమని చెప్పని సర్వము అతనికి అర్పించటము చాలా సులభమైనటువంటిది.
0: సిన్స్ వీ డూ నాట్ నో అండ్ అండర్ వాట్ కండిషన్స్ వాట్ వీ షుడ్ ఆస్క్ ఫర్ అండ్ ఇన్ వాట్ ఎన్వైరన్మెంట్ వీ షుడ్ ఆస్క్ ఫర్ ఎనీ పర్టికులర్ థింగ్, వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ వీ షుడ్ వాంట్ అండ్ ఆస్క్ ఫర్, ఇట్ ఈస్ మచ్ బెటర్ అండ్ ఈజియర్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్ అండ్ లీవ్ ది డెసిషన్ యాజ్ టు వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఓన్లీ ఆస్క్ ఫర్ హిస్ గ్రేస్. When you can surrender everything to him, do your duty in the hope that he will know what is good for you and develop such faith in this belief, everything will be all right.
1: Kanuka manamu idi adi idi manchidi adi cheddadi ani ninnayinchukuneetunte adhikaram meelo ledu. Mee ishtamunaku viruddhamainatunte okka karyamu adi chaala cheddadani, mee ishtamunaku anukoolamainatuntidi adi chaala manchidani mee okka bhavamlo untuntadi. కానీ మంచి చెడ్డలనేటువంటిది నీ భవిష్యత్తునకు భగవంతునికే తెలుసును, కాని మీకు ఏమాత్రం కూడాను అర్థం కాదు. కనుక చెడ్డ జరిగినా మంచి జరిగినా ఇవన్నీ కూడాను నా మంచికి భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదములుగా మనము భావించుకోవటం ఉత్తమమైనటువంటి యొక్క మార్గం.
0: We have not the capacity to say this is good, this is bad. We cannot say that we want this, we do not want this. Sometimes we feel that if things go against our desires, that is bad for us. And we feel that if things go in accordance with our desires, that it is good for us. This is only bad and good or in your idea. It is much better to leave it to God to decide what is good for you, when it is good for you, what is bad for you, when it is bad for you. Entrust your future entirely in the hands of God. That will be the right thing to do.
1: కనుక నీలో ఉద్భవించేటువంటి యొక్క ప్రతి భావమును కూడాను నీవు విజృంభింప చేసుకోకూడదు, దానిని కొంతవరకును ఉద్రేకపరచకూడదు. ఆ భావమును అడగదొక్కుని ఈ సమయమునందు ఇవి సరైనటువంటివి కాదు అనేటువంటి యొక్క దీంతో శాంతమును వహించితివా, తప్పక భవిష్యత్తులో దానికి తగినటువంటి ఫలితం మీకు లభిస్తుంది.
0: The ideas that generate in you should not be strengthened by you. They should be suppressed. And you should have peace. You should not become excited and help the ideas to grow stronger and stronger. If you can develop this attitude, there will always be peace for you in your future.
1: యువకులైనటువంటి మీకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరము.
0: For you who are youths, control of your sensory organs is most essential.
1: దేహము యొక్క అందచందముల నిమిత్తమై మీరు పాటుపడకూడదు.
0: You should not spend your time and effort in making your body look beautiful.
1: గుణమును అందమైనటువంటిది గాను, సహనమైనటువంటిది గాను, సత్య స్వరూపమైనటువంటిది గాను గుణమును తీర్చిదిద్దుకోవటానికి పూనుకోవాలి. గుణమున్న చోట స్థలమున్నది, కాని దేహమున్న చోట స్థలము లేదు.
0: You must make an effort to make your qualities become good. You must make them look attractive and sharpen them to be good qualities. There is room only for good qualities. There is no room for a good body.
1: గుణము లేక ఎంత ధనమున్నను ఎంత దేహ బలముండినను ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి జీవితంగానే పరిణమిస్తుంది, కానీ ఇది గౌరవమైనటువంటి ఒక స్థానాన్ని అందుకోవటానికి సాధ్యం కాదు.
0: If you have no good qualities, doesn't matter how much wealth you may have, does not matter how much physical strength you may have, your life itself will become one which cannot be respected. It is a shameful life.
1: Dhanamu adhikanga undi gunamu lenetunte vyaktini evaraina chuchinappudu edo prakrutanga variki namaskaram andi ani cheppachune, kaani bayata velin tarata vaadu itanti vaadu ani vaani yokka gauravunu e maatram kuda nu lekka cheyakunda chustuntuntaru.
0: If one sees a wealthy man but who hasn't got good qualities, although for worldly and outward purposes, one may appear as if he is giving him respect and a namaskar, the moment he turns away from him, he talks of him as a person who is not worthy of respect, as a person who has no quality worth mentioning at all.
1: మనకు దేహములకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలను మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు. హృదయములకు ఇచ్చేటువంటి యొక్క స్థానమునే మాత్రం మనం కోరడానికి పూనుకోవాలి.
0: We should not care for any respect which anyone will want to give to our body. We should really care for the respect which one will want to give to our mind and our heart.
1: ప్రొద్దున గోకాక్, గాంధీ, వినోబభావే వీరి యొక్క త్యాగములను గురించి, వారు లోకమునకు చేసినటువంటి యొక్క మంచి కార్యములను గురించి, సహనమైనటువంటి యొక్క భావముతో స్వాతంత్రమును ఆర్జించేటువంటి యొక్క ప్రయత్నములు సరిపినటువంటి మార్గముల గురించి చక్కగా ప్రబోధించాడు.
0: దిస్ మార్నింగ్ గోకాక్, వైల్ స్పీకింగ్ అబౌట్ పర్సన్స్ లైక్ గాంధీ, లైక్ వినోబా భావే, అండ్ స్ట్రెస్సింగ్ ఆన్ ది సాక్రిఫైస్ విచ్ దీస్ పీపుల్ హెడ్ మేడ్ అండ్ ఆన్ ది గుడ్ వర్క్ విచ్ దే హెడ్ డన్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ అప్ the freedom of the country, this was explained to you in a nice way.
1: దేశమునకు మన జీవితమును త్యాగం చేయటము చాలా అవసరం. దేశము యొక్క క్షేమమును, ప్రజల యొక్క ఆనందమును, సమాజం యొక్క స్థితిని కొంతవరకు ఉత్తమమైనటువంటి దీని కింద తీర్చిదిద్దటం కూడాను మన యొక్క కర్తవ్యం.
0: To sacrifice our life for the sake of the country is something which is quite essential. That we should sacrifice our time and energy for the good of the people and for putting the country on a proper basis, this is also very essential.
1: Kani intakito maatrame mana jeevithamu purnakaramunu dharinchadu.
0: But with this alone our life is not going to become completely purposeful.
1: Lachyamunu daivamunandu unchi lokamunandu ee kayamunu praveshimpa chesi mana karmalu భగవత్ ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా సమాజం యొక్క సేవలు సరపటం లోపల ఎంతైనా పవిత్రత ఉంటుంటుంది.
0: అవర్ ఆబ్జెక్టివ్ షుడ్ బి ది డివైన్ వన్. ది బాడీ కెన్ సర్టన్లీ బి పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్లీ వర్క్, బట్ ఆల్ ది వర్క్ వీ డూ విత్ ది బాడీ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డివైన్ అండ్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
1: దేశమునకు మాత్రమే లక్ష్యం నందించుకుని దేశమునకు సేవ చేసినటువంటి ఎంతమందో మహనీయులంతా ఉంటున్నారు.
0: There are many great people who had their objective only the country and who have served the country. Such great people are quite numerous.
1: Kani atti perulu neeti paina vrasina vrata vantiviga nilchipothayi.
0: But the names of such people will be like the names which you inscribe on the surface of water.
1: Lal, Pal, Bal veerandaru konu deshamunaku ento tyagam chesaru. లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలకు, విపిన్చంద్ర పాల్ వీరు ముగ్గురు కూడాను లోకములకు ఎంతో త్యాగం చేశారు. అది ఒప్పుకోవలసినటువంటిది.
0: దేర్ ఆర్ త్రీ నేమ్స్ విచ్ ఆల్ ఆఫ్ us నో, లాల్, పాల్ అండ్ బాల్. లాలా లజపతి రాయ్, విపిన్ చంద్ర పాల్ అండ్ బాలగంగాధర తిలక్. దీస్ త్రీ పీపుల్ వీ ఆల్ అగ్రీ హ్యావ్ కన్సిడరబుల్లీ సాక్రిఫైస్డ్ అండ్ డిడ్ గ్రేట్ వర్క్ ఫర్ ది కంట్రీ.
1: అయితే వారి పేర్లు ఈనాడు ఎంతమాత్రం లోకము లోపల చలామణి అవుతుండదో మీరు యోచించుకోవచ్చు.
0: బట్ యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ మేక్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్స్ హౌ ఫార్ దీస్ నేమ్స్ ఆర్ టుడే రిమెంబర్డ్.
1: కేవలము దేశము యొక్క లక్ష్యమును మాత్రమే ఉంచుకుని సేవ చేసినటువంటి యొక్క పేర్లు క్రమక్రమేణా కూడాను తరిగిపోతూ వస్తుంటాది. అయితే బాలగంగాధర తిలక్ పేరు మాత్రము ఇంకా కొంచెం దీర్ఘకాలంగా ఉంటుంది. కారణం ఏమిటి? మన పవిత్రమైనటువంటి వేదమును కూడాను తర్జుమా చేసేటువంటి ప్రయత్నంలో పూనుకోవటం చేత, దివ్యత్వమైన మార్గములో తన జీవితమును కొంతవరకు అర్పితం చేయటం చేత అతని పేరు ఇంకా కొంచెం దీర్ఘకాలంగా నిలచగలిగింది.
0: స్లోలీ అండ్ స్టెడీలీ ది నేమ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఓన్లీ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సర్వింగ్ ది కంట్రీ గెట్ డిసపియర్ ఫ్రమ్ అవర్ మైండ్స్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దీస్ త్రీ, ది వన్ బాలగంగాధర తిలక్ has stood for a little longer time because in addition to whatever service he had done to the country, he had also attempted to understand the divine, translate the Vedas and so on.
1: Kanuka manam bhautikamainatundi jeevitam lopalle oka sevaga bhavinchukune danikante aa bhautikam nandu kudanu aadhyatmikamunu kudanu cherchukoni manamu ee bhautika jagattunaku seva cheyatam lopala entaina sarthakata untuntadi.
0: Therefore instead of taking the worldly life and service to the world as the only objective, in that work itself, if we can mix the spiritual aspects and carry on your service along the spiritual path, there will be great distinctiveness in that.
1: Yenta powerful current aina kudanu kevalam positive ne matrame pothunte adi emi prayojanam ledu madhya madhya negative kudanu.

0: చేరుస్తూ ఉండాలి. ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే ఆ కరెంటు మనకు ఒక ఉపయోగకరంగా ఉంటుంటది.
1: However powerful the electric current may be, it will be of no use to you if you only have the positive aspect of it. If you want to use the current, you must also have the negative aspect. It's only when you have the positive and the negative that you can get the use out of the current.
0: Negative aa yokka machine enta condition lo undinappudiki positive aneetuvanti current egini lekapothe adi kuda oka inapa mudda vanti tayaraipothundi.
1: Even if the machine, which is described as the negative pole, even if it is in very good condition, unless you have the positive potential, there will be no possibility of getting the current.
0: Kanuka jagattu oka negative antidi, divyattamu oka positive antidi. Ee positive tho negative, negative tho positive rendunu kuda cherchinappude manaku sukha santoshamlu aneetundi oka phalithanni kuda ee jagattu manaku andistundi.
1: World is like the negative, divinity is like the positive. It is only when the divinity and the world, the positive and the negative come together, that in this world we will be able to get peace and happiness.
0: Atti negative positive swaroopamainatundi yokka jayadevudu gaur gangadharu ilanti varanta kudanu mahaniyulainatundi yokka kabiru ramadasu tulasidasu ramakrishna paramahamsa intiye kaadu anadi kaalam nunchi kudanu vastunnatundi sukadevudu inka valmiki ఇంకా వ్యాసుడు ఇలాంటి మహనీయుల యొక్క పేర్లంతా కూడాను ఎన్ని తరములు మారినా కూడాను వారి పేర్లు ఏమాత్రం కూడాను మారడానికి అవకాశం లేనటువంటి ఒక స్థితి కారణమేమిటి? ఈ దివ్యత్వమైనటువంటి దీనితో వారు సంబంధమును చేర్చుకోవటం చేత స్థిరస్థాయిగా ఈ జగత్తు లోపల వారి యొక్క నామములు నిలిచిపోతూ వస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ of the negative and the positive being together, or recognizing the aspect of the divine as well as the worldly aspects, that people like Jayadeva, like Kabir, like Ramadas, like Tulasi, like Valmiki, like Vyasa, so many people like that have their names engraved eternally on our memory because they had also taken the divine aspect while dealing with the worldly aspects.
0: Kanuka manamu జగత్తునకు సేవ సలిపి జగదీశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ రెండింటిని మనం సాధించాలి కనుక మనము ఈ సమాజ సేవ, దేశం యొక్క సేవ, మన యొక్క దైవము యొక్క అనుగ్రహానికి తగినటువంటి యొక్క స్థిర చిత్తమును కూడాను అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవాలి. అది యువకులకు ఈ సమయంలో చాలా ప్రధానం.
1: దేర్ఫోర్ యు మస్ట్ సర్వ్ ది వరల్డ్ సైమల్టేనియస్లీ ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. This is very necessary in the service of the world, to do it in the name of God and earn the grace of God. For youth, this is most essential.
0: Aneka mandi yuvakulu yandu devudu unnada, devudu anetunte vaadu ekkada unnadu, idantha kudanu otti bramalu, devudu anetunte vaadu ledu aneetunte yokka deenito kudanu vaala kaalamunu vyartha parustunnaru.
1: Many amongst the youth ask questions such as, is there God? If there is God, where is he? There is no God at all. They waste much of their time in asking such useless questions.
0: Ide oka sannivesamu ee shankarulu yokka shishyulainatvanti totakuru daggariki vachi okadu prashninchadu, devudu unnada, neevu kashaya vastram eyatam enduku, ee guruvunu aashrayinchatam enduku ani aneka rakamulainatvanti prashnalu vestu vachadu.
1: In the same context, Totaka, the disciple of Shankara, was approached by an individual and he was asked, why are you wasting your time with your guru Shankara? Why are you wearing this yellow robe? Is there God? What is all this you are wasting your time for?
0: Totakudu ittidaniki jawab icchetunte adhikaram naaku ledani atarini tana guru chentaku teeskoni vellaadu.
1: Totaka said, I have not got the capacity or the right to give replies to such questions, and took him to his guru.
0: గురువు చిరునవ్వుతో, నాయన ఏమి నీ యొక్క ఉద్దేశము మాట్లాడమని చెప్పని అడిగాడు.
1: గురు స్మైల్ అండ్ ఆస్క్ దిస్ యంగ్స్టర్, వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, వై డోంట్ యూ టాక్ అండ్ ఆస్క్ మీ వాట్ యు వాంట్ టు ఆస్క్.
0: ఆ పిల్లవాడు, దేవుడున్నాడా స్వామి అన్నాడు.
1: ది యంగ్స్టర్ ఆస్క్, ఇస్ దేర్ గాడ్?
0: గురువు చిరునవ్వుతో, నీ దేవుడా నా దేవుడా అని మరీ ప్రశ్నించాడు.
1: గురు స్మైల్ అండ్ ఆస్క్డ్ హిమ్ అగైన్ ఏ క్వశ్చన్, ఇస్ ఇట్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ యువర్ గాడ్ ఆర్ అబౌట్ మై గాడ్?
0: గాడ్ ఒక్కడే కదా, నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది అని మరి తిరిగి ఆ పిల్లవాడు ప్రశ్న వేశాడు.
1: దిస్ బాయ్ ఆస్క్డ్ ఏ కౌంటర్ క్వశ్చన్, God is one. Why do you say your God and my God?
0: కనుక God is one అని నువ్వు చెప్పావు కదా, కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అని నీవే చెప్పమన్నాడు.
1: The guru replied, you have yourself said God is one. Now you can answer me, is there God or is there no God?
0: ఈ విధమైనటువంటి దీని లోపల అనేక మంది ఏదో కొన్ని అర్థం తెలియనటువంటి యొక్క దీని లోపల వారికి వారే చిక్కుంటూ ఉంటున్నారు. దేవుడు ఉన్నాడా లేదా అంటే నీ యొక్క హృదయంలో నీకు ఆ భావం లేకపోవచ్చు, నువ్వు ఇతరుల యొక్క హృదయంలో ఉన్నది లేదని చెప్పడానికి నీకేం అధికారం. కనుక నీ భావంలో లేనప్పుడు
1: ఆస్క్ ఎ కౌంటర్ క్వశ్చన్, గాడ్ ఈజ్ వన్, వై డు యూ సే యువర్ గాడ్ అండ్ మై గాడ్.
0: కనుక గాడ్ ఈజ్ వన్ అని నువ్వు చెప్పావు కదా, కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అని నీవే చెప్పమన్నాడు.

0: అభావం లేకపోవచ్చు, నువ్వు ఇతరుల యొక్క హృదయంలో ఉన్నది లేదని చెప్పడానికి నీకేం అధికారం? కనుక నీ భావములో లేనప్పుడు నాకు లేడని చెప్పుకోవటంలో నీకు యొక్క స్వతంత్రం ఉంటుండాలి. అంతేకాని పరులు పూజించుతున్నప్పుడు, పరులు విశ్వసించుతున్నప్పుడు దేవుడు లేడని వారితో వాదించడానికి నీకెట్టి అధికారము లేదు. నీ బుర్ర చెడవచ్చును కాని తన బుర్ర చెడడానికి వీలు కాదు.
1: యంగ్ పీపుల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్. వాట్ రైట్ హ్యావ్ దే టు సే దట్ గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ వెన్ వన్ some other person believes in the existence of God. He may not believe in the existence of God. What right has he to ask another and say, why are you spending your time in the belief that God is there? This is not right.
0: Kanuka mana mana vishwasamulu paina manam aadharapadi mana jeevitamunu munduku saginchadaniki poonukovali kani edo oka yavanam lopala వారికి కలిగినటువంటి యొక్క కొన్ని విషయ వాంఛన లోపల దైవత్వాన్ని కొంతవరకు నువ్వు విస్మరించవచ్చును, కాని మున్ముందుకు దానిని విస్మరించి జీవించడానికి సాధ్యం కాదు.
1: వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఈస్ ది ఫెయిత్ దట్ వీ హ్యావ్. వీ షుడ్ డిపెండ్ అపాన్ ది ఫెయిత్ విచ్ వీ హ్యావ్ అండ్ మూవ్ ఆన్ ఇన్ అవర్ లైవ్స్. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ వన్ ఈస్ యంగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సెన్సుయస్ డిజైర్స్ హీ మే అకేషనల్లీ ఫర్గెట్ గాడ్. But as he grows older and older, it is not possible for him to move on in his life utterly forgetful of God. He will have to remember and get faith in God.
0: Vidyarthulara, unnade aa daivamu migilina anniyu kudanu kevalam swapna drushyamulu kanuka daivamu ledanchu jagattu kaladanchu manam vaadistu unnam kaani manam edi kaladani vaadistunnamo ade ledu edi ledani manam visvaristhunnamo ade unnadi. కనుక ఉన్నది ఒక్కటే దైవము, సర్వము దైవమే, ఇంకా మిగిలినంతా కూడాను ఇవంతా కూడాను మిథ్యమైనటువంటివి. కనుక ఉన్న సత్యస్వరూపమైనటువంటి దైవాన్ని విశ్వసించి మన జీవితమును పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించేసి తద్వారా మన యొక్క దేశమునకు సమాజమునకు దేహమునకు సార్థక నామాన్ని మీరు అందించి తిరిగి ధర్మమును పునరుద్ధరింపజేయటానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ గాడ్. ఆల్ అదర్స్ ఆర్ ఫాల్స్. వెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో గాడ్ బట్ దేర్ ఈస్ ఓన్లీ ది వరల్డ్ విచ్ యూ సీ, యు ఆర్ రియల్లీ ప్రొక్లెయిమింగ్ వాట్ ఎగ్జిస్ట్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ యు ఆర్ ప్రొక్లెయిమింగ్ వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ వాట్ ఈస్ ఎన్ ఇల్యూజన్ యాజ్ ట్రూత్. దేర్ఫోర్ దిస్ ఈస్ స్టేటింగ్ ది వెరీ రాంగ్ థింగ్. God is the one that exists. Everything else is false. Think of God and move on along the sacred path of your life. In so moving, you will be able to serve your own body, your own country and your own society in the name of God. I do hope in this manner you will be able to resuscitate the dharma and establish the traditions of our country. This is my blessing to you and I will bring my discourse to a close today.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners. Though born among the Danavas, the demonic clan, there are quite a few who have achieved distinction and sanctified their lives. As against these, there are countless persons who, born as human beings, have forgotten the human values and have wasted their lives. As human beings, should we not adhere to human values and sanctify our lives? Bhagwan Baba urges everyone to pursue a God-centric life and attain fulfillment. Let us now listen to the divine discourse delivered on the occasion of Onam celebrations at Prashanti Nilayam on the 15th of September 1986.
2: Narula lokamande amariyundu sadgunambulu kaligi sariyaina nadatunna adiye swargamagunu avaniyendu.
3: There is no heaven in some other world as such. Heaven exists on earth. If people have good qualities, virtues and character, then earth itself becomes heaven.
2: Bharatiya samskrutiki Veda Upanishadile moolamu.
3: Vedas and Upanishads are the very roots and the source of Indian culture.
2: Sangeetamunaku, Sahityamunaku, Vedamule Mula Karanamu.
3: For music and literature also, Vedas are the very source and the root.
2: Sama Vedamunundiye, Sangeetam Avirbhavinchinadi.
3: Music has taken its birth from Samaveda.
2: Rigvedam nundi erpadinatundi sahityamu.
3: Literature has taken its origin from Rigveda.
2: Bhakti puritamainatundi yokka sangeetame bhagavantuni yokka swaroopamu.
3: God's form is music charged with devotion.
2: Kanukane naham vasami vaikunthe Nayogi Pudyam Ravau Mad Bhaktaha Yatra Gayanti Tatrashtami Narada Anadu Narayan. Narada Nyan Vaikuntam Nandukani Leka Yogula Hudyam Nandukani Nyan Nivasin Chutale. Mad Bhaktaha Yatra Gayanti Yakadana Bhaktudu Nanus Marin Chunduro Akada తత్తతిష్టామి నారద అక్కడ నేను ప్రతిష్ఠయై ఉంటాను అన్నాడు.
3: దట్ ఈస్ వై గాడ్ హస్ డిక్లర్డ్ దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్ ఎయిదర్ ఇన్ వైకుంఠ ఆర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ యోగీస్ హిస్ అడ్రస్ అండ్ హిస్ ప్లేస్ ఈస్ వేర్ ఎవర్ హిస్ డివోటీస్ సింగ్ హిస్ గ్లోరీ హీస్ ఫౌండ్ దేర్.
2: భగవంతుడు భక్తుల హృదయమన్నందుమే మాత్రమే కాక దుష్టుల హృదయమునందు కూడాను తాను ఉంటున్నాడు.
3: గాడ్ ఎగ్జిస్ట్ నాట్ మియర్లీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ డివోటీస్ బట్ ఆల్సో ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఈవిల్ పర్సన్స్.
2: స్వయం తీర్ణ పరాన్ తారయతి తాను తరించి పరులను తరింపజేయగోరు నెట్టి మానవుడే నిజమైన మానవుడని కూడాను నిరూపించింది వేదము.
3: వేద హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ మ్యాన్ ఈజ్ ఎ రియల్ మ్యాన్ హూ సేవ్స్ హింసెల్ఫ్ అండ్ బికమ్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ అదర్స్.
2: సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు.
3: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేసివ్ exists in the hearts of his devotees and manifests himself in a grand way.
2: ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికిని ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు.
3: ప్రహ్లాద ఏ గ్రేట్ డివోటీ వన్స్ వెంట్ టు హిస్ మదర్ అండ్ జస్ట్ సే, మదర్, దేర్ ఇస్ వన్ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ మీ హూ ఇస్ ద లవర్ ఆఫ్ హరి అండ్ ఫాదర్ హూ హేట్స్ హరి.
2: నేను భగవంతుణ్ణి ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు.
3: హీ సెడ్ దట్ వెల్ మదర్ ఐ ఫిల్ మై హార్ట్ విత్ ద లార్డ్ స్వీట్నెస్ అండ్ ఐఎమ్ మ్యాడ్ విత్ లార్డ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ థరలీ ఎవ్రీ మినిట్ ద స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ డివోషన్ అండ్ మై ఓన్ లవ్ ఫర్ హిమ్.
2: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల ఎందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ మై ఫాదర్ హేట్స్ నారాయణ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిజ్ హార్ట్ ఇంటూ ఏ స్టోన్ బట్ స్టిల్ హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇంప్రిజన్డ్ హిజ్ నారాయణ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విచ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ స్టోన్.
2: హరిని ద్వేషించినటువంటి హిరణ్యకశిపుని యొక్క హృదయమునందును హరిని ప్రేమించినటువంటి ప్రహ్లాదుని హృదయమునందును ఉన్నది ఒక్కడే హరి.
3: There is only one Hari who is existing in the heart of Prahlada who has loved Hari and in the heart of Hiranyakasyapu who has hated Hari.
2: Dravarupamainatvanti premanu araginchi dahamunu teerchukoni tana yokka taapamunu challarchukunnadu Prahladudu.
3: Prahlada has drunk deep into the nectar and sweetness of devotion and filled his heart and quenched his thirst.
2: కఠినమైనటువంటి హృదయమునందు హరిని ప్రతిష్ఠ చేసుకుని తాను తన తాపమును చల్లార్చుకునలేక దాహమును తీర్చుకునలేక తాను అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయ్యాడు హిరణ్యకశిపుడు.
3: హిరణ్యకశిపు ఎక్స్పీరియన్స్డ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ బై ఎస్టాబ్లిషింగ్ నారాయణ ఇన్ హిజ్ ఓన్ క్రూయల్ హార్ట్.
2: నమ్మి బ్రతుకు అన్నారు మానవుడు.
3: మెన్ హ్యావ్ డిక్లర్డ్ దట్ ట్రస్ట్ అండ్ లివ్.
2: నమ్మిక కలిగినటువంటి మానవునికే తనకు ఒక విధమైన ఆనందం లభ్యమవుతుంది.
3: ఓన్లీ దట్ మ్యాన్ హూ హ్యాస్ ఫెయిత్ అండ్ హూ హ్యాస్ ట్రస్టెడ్ హీ అలోన్ గెట్ జాయ్ అండ్ డిలైట్.
2: ఆనందమును లభ్యము గావించుకున్న మానవుడు అశాంతికి దూరమవుతాడు.
3: ద మ్యాన్ హూ గెట్స్ డిలైట్ అండ్ జాయ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్.
2: అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు.
3: వెన్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ హీ న్యాచురలీ ఎంజాయ్స్ పీస్.
2: కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకుంటారు.
3: డివోటీస్ అండ్ సింగర్స్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ దర్ సింగింగ్ అండ్ ఇన్ దర్ మ్యూజిక్ అండ్ ఇన్ దర్ ఓన్ డివోషన్ ఓన్లీ వెన్ దే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
2: దైవము లేని స్థానము లేదు.
3: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
2: దైవముది కాని నామము లేదు.
3: దెర్ ఇస్ నథింగ్ విచ్ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ ఇట్.
2: భాగవతమునందు ప్రహ్లాదుడు కూడాను ఇందు కలడందు లేదని సందేహము వరదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అన్నాడు.
3: ఇన్ భాగవత ఆల్సో ప్రహ్లాద హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే దట్ గాడ్ ఎగ్జిస్ట్ హియర్ అండ్ డజంట్ ఎగ్జిస్ట్ దేర్. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సర్చ్
4: If you search, you find God all over.
2: త్యాగరాజు చెప్పాడు, ఏ తావునరా నిలకడ నీకు, ఎక్కడ చూచినా నీ ఉంటున్నావు, నీకు నిలకడనే లేదు. సర్వవ్యాపకుడవు, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమయుడవు అని వర్ణిస్తూ వచ్చాడు.
4: త్యాగరాజు ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాడ్ వెల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు డోంట్ హ్యావ్ వన్ ప్లేస్ where you are stationary, you'll be moving from place to place. You are omniscient, you are omnipotent, and you are omnipresent. That way he described and eulogized God.
2: ekam vasi sarva bhutantaratma, kevalam manavuni endu maatrame kaaka pashu pakshi mrugadulu endu kudanu daivattam aavarinchi untunnadu.
4: Divinity exists not merely in the hearts of human beings. In every living being, be it beast or bird, God exists, divinity exists.
2: ee satyanni gurtinchinatvanti tyagaraje

0: ఎన్నగా శ్రీరామ భజన కన్నా మిక్కిలున్నగా.
1: దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా రామా రామా అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామా అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు.
2: త్యాగరాజా హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ యాజ్ గాడ్ రామా ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ బీట్ ఇన్ అ ప్యారెట్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్ ఇఫ్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అ ప్యారెట్ ఇఫ్ యు గివ్ ది నేమ్ రామా రామా ఇట్ ఆల్సో గోస్ ఆన్ రిపీటింగ్ రామా రామా రామా ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ వన్ హ్యాస్ టు ఎంజాయ్ దిస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మనే తానవుతాడు.
2: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు.
2: వాల్మీకి కాంటెంప్లేటింగ్ ఆన్ రామ కంటిన్యూస్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ రోట్ రామాయణ.
1: కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు.
2: ది డ్వెల్లర్స్ ఆఫ్ ది ఆశ్రమ ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఆశ్రమ ఎక్స్పీరియన్స్డ్ ది స్ప్లెండర్ అండ్ ది రేడియన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రామ ఆన్ ది ఫేస్ ఆఫ్ వాల్మీకి యాజ్ హి వాస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్.
1: మనసున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటాది అంతర్భూత శక్తి.
2: వాట్ ఎవర్ స్ప్లెండరస్ అండ్ సీక్రెట్ థాట్స్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిజ్ ఫేస్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ మానవుని యొక్క ముఖము.
2: మ్యాన్స్ ఫేస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
1: కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి.
2: దట్ ఈస్ వై వాల్మీకి మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ వాజ్ షైనింగ్ విత్ ది స్ప్లెండర్ ఆఫ్ రామ యాజ్ హి వాజ్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ రామ.
1: మోజస్ నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా దైవ సృష్టిగా దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది.
2: మోసెస్ వాజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ అండ్ దేర్ ఫోర్ దట్ స్ప్లెండర్ దట్ రేడియన్స్ అండ్ దట్ గ్రేట్నెస్ వాజ్ షైనింగ్ ఆన్ హిస్ ఫేస్.
1: ఇది బైబుల్ యొక్క ప్రకటితము.
2: దిస్ ఈస్ డిక్లర్డ్ ఇన్ బైబుల్.
1: డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల
2: డార్విన్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్
1: హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు.
2: హీ యాక్సెప్టెడ్ హెన్స్లో యాజ్ హిస్ టీచర్ అండ్ హీ వాజ్ స్టడీయింగ్ అండర్ హిమ్.
1: ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు.
2: దట్ టీచర్ వాజ్ ఎ సీక్రెట్ పర్సన్ విత్ ఎ సీక్రెట్
1: నిస్వార్థ ప్రియుడు
2: అబ్సల్యూట్లీ
1: సెల్ఫ్ నిరంకారమయుడు.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఈగో అట్ ఆల్
1: నిశ్చల చిత్తుడు.
2: హీ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ స్టడీ
1: అట్టి గురువును ఆశ్రయించినటువంటి ఈ డార్విన్ నిరంతరము కూడాను గురువు వలె నేను కూడాను ఈ స్థితిని అనుభవించాలి అని సచ్చింతన చేస్తూ వచ్చాడు.
2: డార్విన్ హూ అప్రోచ్డ్ హిమ్ అండ్ టుక్ షెల్టర్ అండర్ హిస్ స్టూవర్డ్షిప్ అండర్ హిస్ టీచర్షిప్ హీ రిజాల్వ్డ్ దట్ హీ షుడ్ ఆల్సో స్పెండ్ ద లైఫ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ హిజ్ ఓన్ టీచర్.
1: యద్ భావం తద్ భవతి,
2: ఇట్ ఈస్
1: మానవుని యొక్క భావమును పురస్కరించుకుని తన ఫలితము కూడాను ఆశ్రయించి ఉంటాయి.
2: ది ఫ్రూట్స్ అండ్ ది రిజల్ట్స్ విచ్ మ్యాన్ రీప్స్ ఎంటైర్లీ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: కట్ట కదపటికి తన చిరకాల వాంఛను తీర్చుకోగలిగాడు డార్విన్.
2: డార్విన్ వాజ్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఎవర్ హీ విష్డ్ ఫార్ అల్టిమేట్లీ.
1: డార్విన్ కూడా నిశ్చల చిత్తుడు నిస్వార్థపరుడు నిరహంకారమయుడు ఈ విధమైనటువంటి తేజస్సుతో తాను ప్రకాశిస్తూ వచ్చాడు ప్రజల ముందు.
2: డార్విన్ వాజ్ ఆల్సో సెల్ఫ్లెస్, ఫ్రీ ఫ్రమ్ ఈగో అండ్ ఆల్సో హ్యావింగ్ ఎ స్టడీ మైండ్, దస్ షీ షోన్ స్ప్లెండరస్లీ.
1: కడపటికి దైవము తాను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించుకుంటూ వచ్చాడు.
2: హీ ఆల్సో రికగ్నైజ్ ఇన్ ది ఎండ్ దాట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ హింసెల్ఫ్.
1: కనుకనే దైవాన్ని ఎదురుగా ఉండినట్టుగా భావించి నేను లేక నీవు లేవు అన్నాడు.
2: దేర్ఫోర్ హీ డిక్లర్డ్ దాట్ వితౌట్ మీ యూ డు నాట్ హ్యావ్.
1: దైవము లేక భక్తుడు కాని, భక్తుడు లేక దైవము కాని ఉండుటకు వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ డివోటీ అండ్ ఫర్ ఎ డివోటీ టు ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్.
1: భక్తుడు భగవంతుడు అవినాభావ సంబంధముతో కూడినటువంటి అన్యోన్యాశ్రయముతో చేరినటువంటి ఏకత్వము స్వరూపుడు.
2: డివోటీ అండ్ గాడ్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ and they take the relationship is mutual and in fact they are only one with two aspects.
1: Bhaktudu premonmattudai tammayattudainappudu tadatma bhavana pondinappudu ekatvanni pondugalugutundi.
2: Devotee when he is mad with the love for God, when he is entirely saturated with that feeling of God, he also becomes God and there will be only one entity at the end.
1: Kanukane attivade parama bhaktudainatundi prahladudu.
2: Prahlada was such a great devotee.
1: Vamsamu rakshasa vamsamu,
2: he was born in a demon's family.
1: Roopamu manava swaroopamu,
2: his form was the form of a man.
1: Chittamu daiva chittamu,
2: his heart was the heart of God.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ కంబైన్డ్ ఇన్ హిమ్.
1: ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.
2: Prahlada followed very strictly the code and the culture of Indian, the Bharatiya culture, and he held himself as an example and a model for Bharatiya culture.
1: Purushartamulu nalugu,
2: there are four purushartas, goals of
1: dharma, artha, kama, mokshamulani.
2: The four are dharma, artha, kama and moksha.
1: Dharmamunu ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థము ప్రదేశమునకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ సచ్ ఎ గ్రేట్ డివోటీ హూ వాజ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మ అండ్ టేకింగ్ ధర్మ టు అర్థ. హీ సాచురేటెడ్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అర్థ అండ్ వెల్త్ విత్ ధర్మ.
1: ధర్మార్థమును రెండింటిని ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామములకు కూడాను నడిపించినటువంటి ఒక వ్యక్తి.
2: హీ యునైటెడ్ ధర్మ అండ్ అర్థ ఇన్ టు వన్ అండ్ టేక్ దోస్ టూ ప్రిన్సిపల్స్ టు ది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డిజైర్ అండ్ ఆల్సో సాచురేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డిజైర్.
1: కామములు రెండింటిని ధర్మమయముగా ఆవించి తాను ప్రశాంత స్థితి ఎందుకున్నప్పుడు మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది.
2: యాజ్ హీ ఫీల్డ్ అర్థ అండ్ కామ, వెల్త్ అండ్ డిజైర్ విత్ ధర్మ, the liberation itself, love to have offered itself to Prahlada.
1: Danava vamsamunandu janminchinappatikini dharmartha kama mokshamulu yandu sarthakamu gavinchukunnatundi maha pavitra vyaktulu muggaru maatrame untundinaru.
2: There are only three people who, although born in the lineage and family of demons, they have sanctified their lives and achieved dharmartha and kama and moksha.
1: బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు.
2: దోస్ త్రీ ఆర్ కింగ్ బలి, ప్రహ్లాద అండ్ విభీషణ.
1: కానీ మానవులై జన్మించి కూడాను ధర్మమోక్షములను విస్మరించి అర్థకామములు ఎందే జీవితమును గడిపి జీవితం వ్యర్థము గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ ఆల్ దో బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ గివెన్ అప్ ధర్మ అండ్ మోక్ష అండ్ స్పెండ్ దేర్ ఎంటైర్ టైమ్ అండ్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ అర్థ అండ్ కామ ఓన్లీ.
1: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కుమారుడే విరోచనుడు.
2: విరోచన వాజ్ ద సన్ ఆఫ్ గ్రేట్ సేక్రెడ్ డివోటీ దట్ ఈస్ ప్రహ్లాద.
1: కానీ విరోచని యొక్క తత్వము విరుద్ధంగా మారిపోయింది.
2: విరోచన టుక్ ఏ డిఫరెంట్ ట్రెండ్, ఏ ట్రెండ్ విచ్ ఇస్ విచ్ వాజ్ అపోజ్.
1: విరోచన యొక్క భావములు హేతువాదములు.
2: విరోచన, ఐ మీన్ హీ వాజ్ ఎన్ ఏథీస్ట్.
1: చార్వాకం యొక్క తత్వము విరోచని యొక్క తత్వము.
2: ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై విరోచన వాజ్ ద సేమ్ యాజ్ ద వన్స్ ఫాలోడ్ బై ది చార్వాక ఫాలోవర్స్.
1: ఆ విరోచని యొక్క కుమారుడే పరమ పవిత్రుడైనటువంటి బలి చక్రవర్తి.
2: బలి హూ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ వన్ ఈజ్ ద సన్ ఆఫ్ విరోచన.
1: ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు, గ్రాండ్ సన్.
2: బలి వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఈ బలి చక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు.
2: బలి ruled the entire kingdom loving all the citizens as his own children.
1: ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు.
2: హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ వన్ ద లవ్ ఆఫ్ హిజ్ ఓన్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది ఆనర్ ఫ్రమ్ హిజ్ సిటిజన్స్.
1: ప్రజలే బలి చక్రవర్తి దేహం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు.
2: బలి చక్రవర్తి ఆల్వేస్ కన్సిడర్డ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ ద లిమ్స్ ఇన్ హిస్ ఆఫ్ హిస్ కింగ్డమ్.
1: ప్రజలు బలి చక్రవర్తిని ఈ దేహమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు.
2: ద సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్ కన్సిడర్డ్ బలి చక్రవర్తి యాజ్ ద హార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ విచ్ దే ఆర్.
1: ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు.
2: దేర్ వాస్ ఏ నైస్ కంపేరబుల్ సిచ్యుయేషన్ బిట్వీన్ కింగ్ బలి అండ్ ద సిటిజన్స్.
1: ఇతను ఒకనాడు బలి చక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగమును ప్రారంభించాడు.
2: బలి చక్రవర్తి అండర్టూక్ ది విశ్వజిత్ యాగ.
1: లోకములో మంచివారిని చూచి, పవిత్రులను చూచి, అధిక స్థాయి ఎందుకున్నటువంటి వారిని చూచి, కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ది పరుచుకొని, అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్రలు పన్ని ఈ మంచివారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తుంటారు కొంతమంది.
2: దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ వెన్ ఎవర్ దే సీ అదర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ, హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దే లాంచ్ ఎ నంబర్ ఆఫ్ స్కీమ్స్ టు బ్రింగ్ సచ్ పీపుల్ టు ట్రబుల్ అండ్ టు గివ్ సమ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ టు దెమ్.
1: ఇట్టివి యుగ యుగముల నుండి కూడాను జంట పట్టుల వడే వెంటాడుతూ వస్తూ ఉంటాయి.
2: సచ్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్.
1: రామావతారమనందు అనేక విధములైనటువంటి యొక్క అసూయాపరుల చేత తాను హింసించబడుతూ వచ్చాడు.
2: డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ రామా, రామా వాజ్ పుట్ టు ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అన్ అకౌంట్ ఆఫ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ.
1: హరిశ్చంద్రుని యొక్క సమయమునందు కూడాను అనేక మంది ఋషులు ఎందే ఒక దుర్భావం బయలుదేరి హరిశ్చంద్రుని ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పరీక్ష చేసి అతన్ని ఓడించాలని ప్రయత్నించారు.
2: ఈవెన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హరిశ్చంద్ర దేర్ వర్ పీపుల్ ఈవెన్ అమంగ్ ద రిషీస్ హూ సఫర్డ్ ఫ్రమ్ సచ్ జెలసీస్ దే టుక్ ఎన్ ఓత్ టు పుట్ హరిశ్చంద్ర టు సర్టన్ టెస్ట్ అండ్ బ్రింగ్ హిమ్ టు ఆల్ ద డిఫికల్టీస్.
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను చూచి కౌరవులు కండర్ర చేసుకున్నారు.
2: పాండవాస్ హూ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ ఆల్సో ప్రొవోక్డ్ ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ ఇన్ ద కౌరవాస్.
1: త్యాగమయుడైనటువంటి యొక్క జీసస్ ను చూచి కొంతమంది అసూయాపరులు జూడాస్ విరోధంగా అతనిపై కత్తిని కట్టారు.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ జీసస్ హూ ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. దే వర్ పీపుల్ హూ ఆర్ జెలస్ ఆఫ్ హిమ్ లైక్ జూడాస్ అండ్ హూ టుక్ ఎ వో టు గివ్ హిమ్ ట్రబుల్.
1: సర్వమత సమ్మతమే తన యొక్క అభిమతంగా విశ్వసించినటువంటి మహమ్మద్ ను చూచి మక్కాకు రానివ్వకుండా అతన్ని పరాభవం గావించి ప్రక్కకు తొలగొట్టారు.
2: సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ మహమ్మద్. మహమ్మద్ హూ కన్సిడర్డ్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్, హూ లవ్డ్ ఆల్ రిలీజియన్స్ అలైక్, వాజ్ ఆల్సో డ్రివెన్ అవే ఫ్రమ్ మెకా బై సచ్ పీపుల్.
1: అన్ని కాలములు ఎందు, అన్ని మతములు ఎందు ఈ విధమైనటువంటి అసూయ భావము చెలరేగి అనేక విధమైనటువంటి అశాంతిని అభివృద్ధిపరచి సమాజ లోపల కొంచెం అలజడను అభివృద్ధి గావించారు.
2: దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అండర్ టేకన్ సచ్ థింగ్స్ డ్యూరింగ్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ రిలీజియన్స్, హూ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ అజిటేషన్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్ ఇన్ ద సొసైటీ బై సచ్ యాక్టివిటీస్.
1: ఇక్కడ బలిచక్రవర్తి ప్రజలపై ఉండేటువంటి అభిమానం చేతను, ప్రేమ చేతను ప్రజల యొక్క క్షేమం ఆశించి యావత్ ప్రపంచమంతయకుడును కేవలము ఒక బలిచక్రవర్తి ప్రపంచంగా మారాలని, విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని, విశ్వమంతయకుడును సుఖశాంతులతో భద్రతలతో తురతూగాలని తాను సంకల్పించుకున్నాడు.
2: కింగ్ బలి విత్ వెరీ నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్, విత్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ ది సిటిజన్స్, హీ అండర్టుక్ విశ్వజిత్ యాగ ఇన్ ఆర్డర్ టు కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ బికమ్ ది కాంకర్ ఆఫ్ ది యూనివర్స్, ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆన్ ద అర్త్.
1: ఈ యాగమును తిలకించినటువంటి యొక్క దేవతలలో కూడాను ఒక అసూయ భావం ప్రారంభమైంది.
2: గాడ్స్ హూ సా సచ్ ఎ ఫీలింగ్ ఆల్సో సఫర్డ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ అగెన్స్ట్ బలి.
1: వీరందరూ నారాయణ్ణి చేరి, స్వామి, రాక్షసుడైనటువంటి యొక్క బలిచక్రవర్తి విశ్వమునే స్వాధీనం చేసుకుని దేశమంతయకుడును రాక్షసమయం గావించవచ్చును, కనుక మమ్మల్ని రక్షించి అతన్ని ఈ యొక్క అభిష్టం నుంచి వేరుగావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలి అని ప్రార్థించారు.
2: గాడ్స్ అప్రోచ్ నారాయణ, ప్రే టు నారాయణ బై టెలింగ్ హిమ్ బలి ఈజ్ హ్యావింగ్ ఎన్ ఐడియా టు కాంకర్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ మేక్ ఇట్ ఫుల్ ఆఫ్ డెమన్స్, ఇట్ ఇస్ ఎ డెమన్స్ కింగ్డమ్ యూ వాంట్స్ టు మేక్. సో వీ ప్రే టు యూ, యూ మే చేంజ్ హిజ్ ఇంటెన్షన్ and see that his intentions do not succeed.
1: Manavulu sankuchita hrudayulu,
2: man is a narrow minded person.
1: Thanokati telchina daivam okati telchunnatundi satyanni gurtinchukolekapothunnaru.
2: He doesn't realize the fact that if he thinks in one way, God may be thinking in the other way.
1: Narayanudu angikarinchinatte angikarinchi balachakravarti yokka pavitra hrudayanni parishilam chesi పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గమునకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు.
2: నారాయణ హూ న్యూ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బలి అండ్ హూ వాంటెడ్ టు జస్ట్ సెండ్ బలి టు ద హెవెన్స్ విచ్ హీ డిజర్వ్డ్, హీ అండర్టుక్ ఏ పర్టికులర్ వర్క్.
1: ఈ సంకల్పానుగా సారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు.
2: As per his desire and wish and will, he took birth in Siddhashrama as Vamanamurti.
1: Vamanamurti danamunu kori yagnamulo praveshinchadu.
2: Vamanamurti entered into that yagnashala asking alms.
1: Nirmala hrudayudu nisvarthaparudu kanuka balachakravartiki Vamanamurti yokka tejassu chakkaga daivanga gurtinchukogaligadu.
2: Bali, who was a pure-hearted soul, a selfless soul, could easily recognize that the one who has come is divinity itself.
1: Swami, ee yagna samayamunandu tama yokka koriki emiti? Nenu sarvasanga parityaginai sarvulaku dana dharmamulu gavinchi naa yokka jeevitamunu saarthakam gavinchukovalani sankalpinchukunnanu annadu.
2: He approached the Vamanamurti and addressed him as Swami and just said, well, Swami, I have decided to sacrifice everything and offer myself. Therefore, please let me know what you want, what your desire is.
1: Vamana Murti chala chinnavadu.
2: Vamana was a person with a very small stature, physical frame.
1: Itte konchamu koota ghanam.
2: The physical frame is small, బట్ హిస్ గ్రాండియర్ అండ్ హిస్
1: అడిగిన కోరిక చాలా చిన్నది కానీ అందులోనే అనంతమైనటువంటి జగత్తు ఇవిడి ఉంటున్నది.
2: వాట్ హీ ఆస్క్డ్ ఫార్ వాజ్ ఎ స్మాల్ థింగ్ అపరెంట్లీ బట్ ఇట్ కవర్స్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ సచ్.
1: అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు.
2: వామనమూర్తి డిక్లర్డ్, వెల్ బలి, ఐ డు నాట్ వాంట్ మచ్ మోర్, ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ 3 feet ఆఫ్ ల్యాండ్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెది తనకు 3 అడుగులనిచ్చుట ముఖ్యమగునా.
2: హీ సెడ్, వెల్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ దేర్ కెన్ ఐ నాట్ గివ్ 3 feet యాజ్ ఆర్మ్స్ టు యూ.
1: కానీ ఈ వామనమూర్తి త్రివిక్రమ అవతారం ధరించాడు.
2: వామన టుక్ ది ఫార్మ్ ఆఫ్ త్రివిక్రమ వన్స్ ఇట్ వాజ్ గ్రాంటెడ్.
1: ప్రపంచమునంతైకుడను ఒక్క పాదములో చేర్చుకున్నాడు.
2: హీ కవర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ 1 foot.
1: ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు.
2: అండ్ ది స్కై వాజ్ కవర్డ్ బై అనదర్ ఫుట్.
1: బలిచక్రవర్తి, 3వ పాదమునకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు.
2: ఆఫ్టర్ కవరింగ్ ది ఎంటైర్ అర్త్ అండ్ స్కై హీ ఆస్క్డ్ బలి, బలి కెన్ ఐ హ్యావ్ ఫార్ మై 3rd step విచ్ హావ్ ప్రామిస్డ్.
1: ఏ హృదయం మునసుకు ఈశ నాకు మగిరి దాని నేను అర్పించు మహితమూర్తి, పరగ వేరే మిగతు నీ పాదార్చనకును ఇదిగో శిరస్సు, దీనిపైన 3వ పాదం పెట్టుకోమన్నాడు.
2: హీ సెడ్, వెల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆఫర్డ్ టు మీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ, ఐ కెన్ ఆఫర్ బ్యాక్ దిస్ టు యూ ఓ లార్డ్. ఐఎమ్ ఆఫరింగ్ మై హెడ్, యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
1: అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి.
2: బలిచక్రవర్తి దేర్ ఫోర్ సిగ్నిఫైస్ అండ్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వన్ హూ హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్.
1: యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధంగా పాతాళ లోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు.
2: బలి హూ వాజ్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ, వెన్ హీ వాజ్ పుష్డ్ డౌన్ టు ద నెథర్ వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ద సిటిజన్స్ వర్ వెరీ సారీ ఫర్ ఇట్, దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్.
1: కనుక పాతాళ లోకములకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలి చక్రవర్తి.
2: దేర్ ఫోర్ బలి చక్రవర్తి ఆస్క్డ్ ఫార్ 1 small boon ఫ్రమ్ వామనమూర్తి.
1: స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రములందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలన్నాడు, అనుగ్రహించమని కోరాడు.
2: హీ అడ్రస్డ్ వామనమూర్తి, స్వామి, ఐ వుడ్ బి హ్యాపీ యాజ్ పర్ యువర్ విష్ టు గో టు ద హెవెన్ అండ్ బి దేర్, బట్ ఐ డు నాట్ వాంట్ లీవ్ ఆల్ మై సిటిజన్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సాడ్నెస్ అండ్ సారో, ఐ ప్రే దట్ ఐ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఇన్ మంత్ ఆఫ్ శ్రావణ అండ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శ్రావణ అండ్ విజిట్ మై పీపుల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: సంవత్సరములకు ఒక పర్యాయము నా ప్రజలు నేను చూడాలి అని ఈ ప్రజాభిమానం చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ హిజ్ ఓన్ సిటిజన్స్ హీ ఆస్క్డ్ ఫార్ దిస్ పర్టికులర్ బూన్, హీ వాంటెడ్ టు విజిట్ అట్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: బలిచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం.
2: ఓణం ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేషన్ అండ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ విచ్ బలి చక్రవర్తి బోర్ టువర్డ్స్ హిస్ సిటిజన్స్.
1: ఈ ఓణము రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి,
2: ఆన్ దిస్ డే ఆఫ్ ఓణం ఆల్ ది పీపుల్ ఇన్ కేరళ టేక్ బాత్ ఇన్ ద అర్లీ మార్నింగ్.
1: ఇది రెండూ చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటుంది.
2: ఫర్ దట్ మూమెంట్ ఆస్పీషియస్ మూమెంట్ విచ్ కమ్ మైల్ విచ్ కమ్స్ ఆన్ శ్రావణ నక్షత్ర అండ్ శ్రావణ మాస దెర్ ఈస్
1: ఆనాడు క్రొత్త వస్త్రములు ధరించి
2: Malayalam word called Shingam, and on that day they wear new clothes.
1: Varu, Anadu, Aneka Vidhamla Infanti Yokka, Madura Padarthamulanu, Chesi,
2: they have prepared a number of delicious sweet dishes.
1: Dalini Voka, Ariti Akulo Vodinchi,
2: they put all those things which they have prepared.
1: Modal Balichakravartiki Naivedyam Chesi,
2: they offer it to Balichakravarti as Naivedyam.
1: Tadupari, Bandhu Mitrul Cheta, Sala, Vaibhavanga, ee Onamunu Jarupukuntaru.
2: After offering it as an offering to Bali in the first place, they observe this particular day as a great day of importance and joy and delight.
1: Kotta vastramulaku onakkodi ani oka peru Malayalamlo.
2: There is a name given onakkodi.
1: Anaga kotta vastramuloni deeniki artham.
2: For new clothes they call it onakkodi.
1: ఇది ఆ ఓణములకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు.
2: దిస్ ఆల్సో హ్యాస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ కుడ్ బి సీన్
1: ఇన్ ది వస్త్రం. అనగా ఏమిటి? కేవలం దేహములకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు.
2: వాట్ డస్ దిస్ వేరింగ్ ఆఫ్ న్యూ క్లోత్ సిగ్నిఫై? నాట్ మియర్లీ దిస్ ఫిజికల్ బాడీస్ ఆఫ్ కేరళైట్స్ వేర్ ది న్యూ క్లోత్, దిస్ ఆల్సో సిగ్నిఫైస్ that King Bali has got a new body on that day.
1: Devo divalai prakto jivo deva sanatana. Sanatanamainatu oka daivattamu nutanamainatu shariramu dharinchinattuga.
2: They feel that this atma which is eternal has taken a new body.
1: Ee oka paatala lokamulaku doppakavadinatundi oka ee Bali Chakravarti sambandhamulaku oka paryayamu prajaabhimanam anetundi dehamulu dharinchiravatam cheta ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది శాస్త్రం.
2: కింగ్ బలి హూ హస్ పుష్డ్ ఇన్ టు ద నెథర్ వరల్డ్ కమ్స్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వేరింగ్ దిస్ న్యూ క్లోత్ కాల్డ్ ది క్లోత్ ఆఫ్ లవ్ ఫార్ ద సిటిజన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే
1: సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశము.
2: కేరళ ల్యాండ్ ఇస్ ద వన్ విచ్ హెస్ ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు.
2: ఆన్ దట్ పర్టికులర్ డే దే ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద కింగ్.
1: దీనికి మరొక పేరు కూడాను ఉన్నది.
2: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్.
1: పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు.
2: ఫర్ దిస్ ల్యాండ్ ది అదర్ నేమ్ ఇస్ పరశురామ క్షేత్ర.
1: దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది?
2: హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్
1: పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు?
2: పరశురామ వాజ్ ఆల్సో ఎన్ అవతార్, ఎన్ ఇన్కార్నేషన్.
1: తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా రామా రామా అని కేకలు వేసింది.
2: ఇట్ సో హ్యాపెన్డ్ వెన్ ది కింగ్ కేమ్ అండ్ బిహేడెడ్ జమదగ్ని father of Parashurama, Renuka Devi, who was there seeing this particular ghastly sight, cried out, oh Rama, Rama, Rama.
1: Nirmala chittamu galiginatunte vyaktiki, nisvarthamainatunte bhavamu galiginatunte vyaktiki, enta dooramulo, ee vidhamainatunte pradeshamulo, taanu pilichinappatikini, variki vidyut shakti anetunte oka tarangamula cheta, shabda tarangamula cheta, jyotirmayamainatunte oka shabdamula cheta, adi sannihitamai untuntadi.
2: For a person who has a pure heart and a selfless heart, whatever be the distance, when there is a call from any person, that call will reach him through the sound waves, the electric waves and the jyotir waves.
1: Ekkado undinatundi Parashuramuniki talli kantham vinipinchindi.
2: Parashurama, who was at a very great distance, could hear the cry of his own mother.
1: మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠంలో చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా రామా రామా రామా ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు.
2: పరశురామ హూ హ్యాడ్ సచ్ గ్రేట్ డివోషన్ అండ్ లవ్ ఫర్ హిజ్ మదర్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ హర్ వాయిస్ అండ్ she was crying out for Rama, పరశురామ రామ రామ 21 times హీ కౌంటెడ్ దట్.
1: ఇంటికి వచ్చి చూచేటప్పటికీ ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది.
2: వెన్ పరశురామ రిటర్న్ టు ద ఆశ్రమ్ అండ్ హీ సా,
1: ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ.
2: హీ సా దట్ ది హెడ్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ రియలైజ్ దట్ దిస్ వాస్ డన్ బై ద సన్స్ ఆఫ్ కింగ్ కార్తవీర్య.
1: నా తల్లి కార్తవీర్య హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు.
2: పరశురామాటుకేవో దట్ ఐ వుడ్ లైక్ టు గో రౌండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ మై మదర్ కాల్డ్ ఇన్ అగోనీ మై నేమ్ షీ కాల్డ్ 21 times. ఐ వుడ్ లైక్ టు జస్ట్ గో రౌండ్ అండ్ డిస్ట్రాయ్ దోస్ కింగ్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా ఇక్కడ నువ్వు సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు.
2: దట్ ఈస్ వై హీ ఫాట్ 21 times. హీ వేజ్డ్ వార్స్ అగెన్స్ట్ ది క్షత్రియస్ అండ్ డిస్ట్రాయిడ్ దెమ్.
1: తిరిగి ఆ యొక్క ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజులు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు జమదగ్ని.
2: ఆఫ్టర్ హీ వేజ్ ద వార్ 21 times, ఐ మీన్ హీ ఎంజాయిడ్ ఎ లిటిల్ పీస్, ఎక్సైట్మెంట్ వాజ్ రెడ్యూస్ అండ్ ది యాంగర్ వాజ్ ఆల్సో క్వెంచ్డ్. హీ కేమ్ బ్యాక్ అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ అట్ దట్ టైమ్ భరద్వాజ ద ఎల్ సిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ హీ అపియర్డ్ అండ్ హీ బ్రాట్ హిస్ ఫాదర్ బ్యాక్ టు లైఫ్.
1: నేను వచ్చిన కార్యము పూర్తి అయినదని తలుచుకున్నాడు. తదుపరి తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవడం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాడు ఈ రాజ్యములంతా.
2: పరశురామ ఫెల్ట్ వెల్ ది పర్పస్ ఫర్ విచ్ హీ వాస్ బోర్న్ వాస్ ఫుల్ఫిల్డ్. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా టు రూల్ ద కింగ్డమ్. దేర్ఫోర్ హీ గేవ్ ఇన్ చారిటీ టు ఎ పర్సన్ కశ్యప దట్ పర్టికులర్ కింగ్డమ్.
1: తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు.
2: హీ ఫెల్ట్ దట్ యాజ్ హీ హాస్ గివెన్ ది ఎంటైర్ ల్యాండ్ యాజ్ ఆర్మ్స్ టు అనదర్ పర్సన్ కశ్యప, హీ ఫెల్ట్ దట్
1: పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకుని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రమని పేరు ప్రఖ్యాతి అయింది.
2: హీ వెంట్ టు ద సోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ హీ ఐడెంటిఫైడ్ ఎ పర్టికులర్ ఏరియా హీ వాంటెడ్ టు లివ్ దేర్ అండ్ దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ పరశురామ క్షేత్ర అండ్ దట్ ఈస్ కేరళ.
1: అక్కడ సమీపంలో ఉండినటువంటి మహేశ పర్వతంలో వెళ్లి తాను తపస్ చేసుకుంటూ కూర్చున్నాడు.
2: హీ వెంట్ టు ఎ మౌంటైన్ డే కాల్డ్ మహేశ మౌంటైన్.
1: అది కూడా కేరళ రాజ్యం అందే ఉంటున్నది.
2: దట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ కేరళ.
1: కనుక కేరళ రాజ్యం అనగా చాలా పవిత్రమైనటువంటి దేశము.
2: దేర్ ఫోర్ కేరళ ఈజ్ ఎ వెరీ సీక్రెట్ ప్లేస్, సీక్రెట్ కంట్రీ.
1: ఈ ఓణం అనేటువంటిది కూడాను సరి అయినటువంటి సమయం లోపల ఏర్పడుతూ వచ్చింది.
2: దిస్ ఓణం ఆల్సో హ్యాపెన్స్ టు అక్కర్ ఇన్ అన్ ఆస్పీషియస్ మోమెంట్ అండ్ టైం.
1: 3 నెలలు కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో.
2: 3 months కంటిన్యూస్లీ దేర్ విల్ బి డౌన్ పోర్ ఇన్ కేరళ.
1: సూర్యోదయమే అరుదుగా ఉంటుంది.
2: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ సన్ రైజ్, ఇట్ బికమ్స్ వెరీ రేర్.
1: ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రముగా ఆవించి ఎక్కడ చూచినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము.
2: ఓణం కమ్స్ అట్ ఎ టైమ్ వెన్ ది రైన్స్ వుడ్ హావ్ స్టాప్డ్, ది సన్ వుడ్ బి షైనింగ్ బ్రైట్లీ అండ్ దెర్ విల్ బి గ్రీన్స్ ఆల్ రౌండ్. అట్ దట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ జాయ్ హ్యాపీనెస్ దిస్ ఓణం అక్కర్స్.
1: కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణం యొక్క సమయము.
2: ఓణం ఈజ్ ద టైమ్ when the entire nature seems to be absolutely delighted.
1: ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడా నువ్వు సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణం యొక్క సమయము.
2: ఓణం టైమ్ ఇస్ ద టైమ్ వెన్ నేచర్ విల్ బి సో బ్యూటిఫుల్ ఇట్ విల్ బి గివింగ్ ఆల్ ద థ్రిల్ టు ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్.
1: పాడి పంటలతో,
2: ధాన్యములతో, ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్,
1: పండ్లు ఫలములతో,
2: ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్,
1: చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటుంది ఈ దేశము ఈ సమయమునందు.
2: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ ద ఎంటైర్ కంట్రీ వుడ్ బి వేరింగ్ ఎ లుక్ ఆఫ్ బ్యూటీ.
1: ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పగలను కానీ వర్ణించుటకు వీలు కాదు.
2: కేరళ హ్యాస్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ డజంట్ లెండ్ ఇట్సెల్ఫ్ ఫర్ ఈజీ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశం ఈ కేరళ దేశము.
2: కేరళ ల్యాండ్ హ్యాస్ ఎ వెరీ క్లోజ్ లింక్ అండ్ రిలేషన్షిప్ టు ద డివినిటీ ఇట్సెల్ఫ్.
1: కానీ అతి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి.
2: బట్ ఇన్ సచ్ ఎ సేక్రెడ్ ల్యాండ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సమ్ చేంజెస్ హావ్ టేకన్ ప్లేస్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడా మారుతూ వచ్చాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ద చేంజింగ్ టైమ్స్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ ద థింకింగ్ అండ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హావ్ ఆల్సో అండర్గాన్ ఎ చేంజ్.
1: మనిషికి మనిషికి మధ్య దేశములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి.
2: హేట్రెడ్ ఈజ్ రైజింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: మనసుకు మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి.
2: బిట్వీన్ మైండ్ అండ్ మైండ్ దర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడా మారుతూ వచ్చింది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్ ద క్లైమేట్ ది
1: ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి.
2: వాట్ ఎవర్ చేంజెస్ మైట్ హావ్ కమ్ స్టిల్ ది రియల్ డివోషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్ దేర్.
1: ఇది కేరళలో రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం.
2: ఇఫ్ యూ వర్ టు లుక్ అట్ ఇట్ పొలిటికలీ ఇట్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ ల్యాండ్.
1: కాదు కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి.
2: బట్ ఇఫ్ యూ వర్ టు లుక్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ది హార్ట్స్ ఆర్ సేక్రెడ్ ఫుల్లీ చార్జ్డ్ డివోషన్ టు గాడ్.
1: ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు.
2: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ అకేషన్ ఆఫ్ ఓనం దర్ ఇస్ హార్డ్లీ ఎనీ పర్సన్ హూ డజంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ అండ్ ద థ్రిల్ ఆఫ్ లవ్ అండ్
1: వాట్ ఇస్ ఓనం. తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు.
2: ఎవరి
1: దేవాలయములను చూసినప్పుడు క్రిక్కిరిచి ఉంటుంటారు ప్రజలు.
2: Every person will take bath and will wear the sacred face.
1: రాజకీయ తంత్రాల వల్ల పై భేదములు కనిపిస్తూ ఉన్నాయి కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
2: ద టెంపుల్స్ విల్ బి ఫుల్ ఆఫ్ పీపుల్. దేర్ మే బి సమ్ ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్ బట్ ఇంటర్నలీ అండ్ ఇన్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ దే ఆర్ ఆల్ వెరీ సేక్రెడ్.
1: ఇది స్వార్థము స్వప్రయోజనంతో సంబంధించినటువంటి మాత్రమే.
2: దిస్ ఈజ్ ద పార్ట్ విచ్ ఈస్ selfish and which is for the purpose of self fulfillment.
1: హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి.
2: ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ హావ్ మేడ్ ఎన్ ఇండెలిబుల్ ఇంపాక్ట్.
1: దేవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు
2: when a question is put who is man and who is God,
1: కదలేది జీవుడు కదలంది దేవుడు అన్నాడు.
2: The one which moves and changes is Jiva and man. The one which is permanent and which is eternal, that is
1: nirantaramu maarpu chendi chanchalatvamto kodinatvantadi jeeva tattvam.
2: The principle of Jiva, the principle of individual soul is full of wavering mind, changing.
1: Maareetvantadi jeevuni yokka lakshanamu.
2: Man's nature is change.
1: Maaranatvantadi daivam yokka tattvam.
2: The principle of divinity is one which does not change.
1: కనుక కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కేరళలో ఈ విధమైనటువంటి యొక్క భగవత్ భావం అనేటువంటిది మారని ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వము.
2: ఆల్దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ గాన్ బై, ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ పర్మనెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ కేరళ.
1: కనుక ఈ ఓణం యొక్క మహత్వం అనేటువంటిది ఇట్టిది అట్టిదని కాదు. పరమ భక్తుడైనటువంటి తాతయ్యైన ప్రహ్లాదుడు, మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు ఎన్నింటి యొక్క మధ్యలోపల
2: ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓణం కెనాట్ బి డిస్క్రైబ్డ్ బిట్వీన్ ప్రహ్లాద హూ ఇస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ అండ్ బలి హూ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎంపరర్ అండ్ డివోటీ.
1: ఇక్కడ తాతకు ఇక్కడ మనుమడికి మధ్యన ఉన్నటువంటి వాడు తండ్రి, అతనే విరోచనుడు, అతనే హేతువాడు. ఈ నాస్తికత్వం అక్కడ నుంచి వచ్చింది.
2: బిట్వీన్ ది గ్రాండ్ ఫాదర్ హు వాజ్ ఎ డివోటీ అండ్ గ్రాండ్ సన్ హు వాజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ డివోటీ, ద ఫాదర్ హు వాజ్ విరోచన, హీ వాజ్ ఎన్ ఏథియిస్ట్.
1: బిట్వీన్ టూ పెయిన్
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి కెన్
1: రెండు మంచి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది.
2: ప్లెజర్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ కెన్ బి అప్లైడ్ హియర్. బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ దేర్ ఇస్ ఏ నీవిల్ ఆర్ ఎ వికెట్ థింగ్.
1: ప్రహ్లాదుడు పరమ భక్తుడు,
2: ప్రహ్లాద ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బలిచక్రవర్తి పరమ భక్తుడు,
2: బలి ఆల్సో ఇస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ.
1: మధ్యలో కొంచెం భక్తిహీనమైనటువంటి వాడే ఈ విరోచనుడు.
2: బిట్వీన్ దీస్ టూ పీపుల్ హు ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ ఇన్ ద మిడిల్ కమ్స్
1: లోకములో ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్
1: విరోచన యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి.
2: అండ్ ఆల్సో పీపుల్ హూ క్లెయిమ్ లీనియేజ్ టు విరోచన ఆల్సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్.
1: ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు.
2: ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ యూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ ఎస్ ఎ వరల్డ్ అట్ ఆల్.
1: జగత్ అదే జగత్.
2: జగత్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్ జ అండ్ గత్.
1: జ పుట్టటం,
2: జ మీన్స్ టేకింగ్ బర్త్
1: మరణించటం,
2: గత్ మీన్స్ డైయింగ్ డెత్.
1: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు.
2: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్.
1: పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్ బాలా మజా
1: విరోచన యొక్క సంతతి.

0: డైయింగ్
1: డెత్
0: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు
1: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్
0: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు
1: ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దిస్ వరల్డ్
0: కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది
1: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అలోన్ దిస్ వరల్డ్ అక్కర్స్
0: కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి ఆల్సో సే బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ వన్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎగ్జిస్ట్
0: కనుక ఎవరికెవరు సంబంధం లేదు
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్ ఇన్ దట్ వే
0: దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమళ్ళు అని పిలిచవచ్చు
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ వి విల్ డిస్క్రైబ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
0: దేహానుబంధములు మాత్రమే
1: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్ బాడీలీ రిలేషన్షిప్
0: దేహము పాంచభౌతికము
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు
1: బాడీ ఇస్ బౌండ్ టు పెరిష్
0: దేహి నిరామయుండు
1: ద ఇండ్వెలర్ ఇస్ ద పర్మనెంట్
0: గణుతింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు
1: ఇఫ్ ఓన్లీ యూ కాంటెంప్లేట్ అండ్ థింక్ లిటిల్ కేర్ఫుల్లీ ది పర్మనెంట్ ఎంటిటీ డజంట్ హావ్ బర్త్ డెత్
0: జంబు చూడా ఆ దేహియే దేవదేవుడు
1: ట్రూలీ స్పీకింగ్ అండ్ కేర్ఫుల్లీ ఇఫ్ యు సీ దాట్ పర్టికులర్ ఇండ్వెలర్ హింసెల్ఫ్ ఇస్ గాడ్
0: ఈ దేహం ఏమిటి
1: వాట్ ఈస్ దిస్ బాడీ
0: మరణపు కొంప
1: This is a dirty house.
0: Rogamlo maggedu sevaka gampa.
1: It is a basket consisting of
0: number of changes. Chattu pandu pondu dumpa.
1: This undergoes the number of changes.
0: Bhavasagaramayini kampa.
1: This cannot swim the land.
0: Meenu chalamani nammaboku. Manasa haripadamu lasayinchavi annadu Prahladu.
1: Prahlada said, O mind, don't depend upon this particular body which is changing. Take shelter in the feet of Lord Hari.
0: దేహము నీటి గుడుగా
1: హ్యూమన్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బబుల్
0: మనసు పిచ్చి కోతి
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ
0: ఈ కోతిని నీవు అనుసరించవద్దు
1: డోంట్ ఫాలో దిస్ మ్యాడ్ మంకీ ఐదా
0: ఈ నీటి బుడగను నీవు ఆశ్రయించవద్దు
1: డోంట్ టేక్ షెల్టర్ ఆన్ దిస్ వాటర్ బబుల్
0: నీవు నీ చిత్తమును అనుసరించు
1: ఫాలో యువర్ ఓన్ హార్ట్
0: నీ చిత్తమును శుద్ధి చేసుకో
1: ప్యూరిఫై యువర్ హార్ట్
0: అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ డివినిటీ
0: కనుకనే తిరుగుతుండాలి వారు చెప్పారు చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని సిక్కిరమే అన్నారు వారు రామరామ అన్నాడు అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా నీవు నాకు గర్వించాలి నిన్ను నేను ప్రేమించాను నన్ను నీవు చేర్చుకోమన్నాడు
1: తిరుగుతాండాల్వా టెల్స్ రామా ఐ ప్రే టు విత్ ఎ ప్యూర్ హార్ట్ బ్లెస్ మీ Take me in you. Accept me.
0: కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తునకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిశ్చూరములకు కూడా గురి అయినటువంటి మహానుభావులు
1: గ్రేట్ డివోటీస్ హావ్ టేకన్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్ టు ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ అండ్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్ And in that process, they have been put to a lot of troubles and tribulations.
0: Samanya manavulu vachche samayalo emi theru.
1: Ordinary human beings don't bring in anything with them when they come into the world.
0: Inta battaina kattukoni raru.
1: They don't even bring a piece of cloth with them.
0: Poye samayalo address aina ichi poru.
1: While leaving this world, they don't even leave their address where they are.
0: Ilanti varu mana bandhuvulu ekka avutaru.
1: How can we treat them as our relative? Who is related to whom?
0: నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యంను గుర్తుంచుకోలేరు
1: If only they are truly yours, then there should be that kind of permanent relationship.
0: కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే
1: Only in the middle, such relationship exists. We come together and live a life.
0: కనుక ఎవరి జన్మం వారిది
1: Therefore, what they have to understand...
0: ఎవరి కర్తవ్యం వారిది
1: వన్స్ బర్త్ ఈజ్
0: తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకం గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి
1: ఈచ్ వన్ హ్యావ్ టు డెవలప్ ఎ టైప్ ఆఫ్ హ్యూమానిటీ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు డిశ్చార్జ్ హిజ్ ఓన్ డ్యూటీస్
0: ఏకత్వమును సత్యత్వాన్ని దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలిచక్రవర్తి
1: వాజ్ సచ్ ఎ గ్రేట్ వన్ Who has taught to the citizens by his own example the unity, the divinity and the sanctity of life.
0: కనుక ఆ బలిచక్రవర్తి మోక్షమును పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి దినమే ఈ ఓణం దినం.
1: ఓణం డే ఇస్ వన్ వెన్ బలిచక్రవర్తి హ్యాస్ అటైన్డ్ లిబరేషన్.

0: వామనుడు పుట్టిన దినమే ఈ యొక్క ఓణం దినము.
1: ఆన్ ద సేమ్ డే వామన వాజ్ బోర్న్.
0: తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారముతో ప్రజాక్షేమమును, ప్రజాభిమానమును, ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము.
1: ఆన్ ద సేమ్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వామన యాక్సెప్ట్ ద లవ్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ కేరళ.
0: కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారము చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానమును గుర్తించాలి.
1: Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own life sacred and sanctifying.
0: Prahaladunni, Tandri ayinatuvanti Hiranyakashipudu, aneka vidhamuluga badhinchadaniki prayatninchadu.
1: Hiranyakashipu, who was the father of Prahalada, tried to give Prahalada a number of troubles.
0: Biddanu aadarinchi, hakkulu cherchi, ఆనందింపచేసేటువంటిది తల్లి.
1: మదర్ యూజ్ టు టేక్ ది చైల్డ్ క్లోజ్ టు హర్, గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్ అండ్ వాంటెడ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్
0: తన యొక్క హరినామములకు తల్లి తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకనొక దినము ఆ హింసలను భరించుకునలేక తల్లి దగ్గరికి వెళ్తాడు.
1: ప్రహ్లాద థాట్ దాట్ అట్లీస్ట్ మదర్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అండ్ అండర్స్టాండ్ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్స్ వన్ డే ఈవెన్ టు మదర్.
0: అప్పుడే తల్లి దగ్గర కూడా అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది.
1: ఆన్ దట్ వెరీ డే మదర్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: కుమారుడు వచ్చిన తక్షణమే తండ్రి పెట్టుతున్నటువంటి బాధను తాను వినటం చేత చాలా బాధపడింది లీలావతి.
1: లీలావతి ఫెల్ట్ వెరీ సారీ వెన్ షీ లెర్న్డ్ ఆల్ ద ట్రబుల్స్ విచ్ వర్ బీయింగ్ పుట్ టు ప్రహ్లాద బై ఫాదర్.
0: పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కబలించుకుని కక్కులు చేర్చుకుని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి.
1: లీలావతి టుక్ ద చైల్డ్ క్లోజ్ టు హర్ అఫెక్షనేట్లీ అండ్ అడ్రస్ హిమ్
0: దట్ హరి హరి.

0: She addressed the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell them. That has given you a lot of trouble."
1: దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాచీనదే అనేటువంటి గుర్తించుకున్నాడు.
0: ద మొమెంట్ ప్రహ్లాద హర్డ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మదర్ హీ టోల్డ్ హింసెల్ఫ్ వెల్ ది డిసీజ్ హస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫాదర్ టు ద మదర్ ఆల్సో.
1: దీనిని గీతయందు సర్వత పాణిపాదం సత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది, ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. హీ టోల్డ్ హిజ్ మదర్, వెల్ మదర్, దిస్ ఇస్ ద థింగ్ విచ్ నీడ్ నాట్ బి టోల్డ్ బై ఎనీవన్. మై ఓన్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిక్లరింగ్ దట్ హరి అలోన్ ఇస్ ట్రూ. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ లివ్ అకార్డింగ్ టు దట్.
1: తల్లి, హరినామం బయట నుండి ఊరేటువంటిది కాదు, లోపల నుండి ఊరేటువంటిది అన్నాడు.
0: హీ టోల్డ్ హర్, వెల్ మదర్, దిస్ నేమ్ ఆఫ్ హరి ఈజ్ నాట్ వన్ పుట్ ఇన్ సైడ్ టు ది సిస్టమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ హాస్ ఎమర్జ్డ్
1: వెదులు ద్వారా సరించినటువంటి హరినామం హరినామం కాదు.
0: ది నేమ్ ఆఫ్ హరి విచ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఫ్రమ్ లిప్స్,
1: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది హరినామం.
0: The name of Hari is true only when it comes from the core of the heart.
1: Jagrat satta sushitri endu kudanu ee okka prahlada hari ni smarinchetunti vaadu.
0: Prahlada was thinking of Hari whether it is in the waking state, dream state, and
1: atani rakta mantai kudanu narayana yokka naamam tho leenamai untundadi.
0: His blood was saturated with the name of Narayana.
1: Atti prahladunaku okarku neerpetunti vaara
0: prahlada సో మచ్ సాచురేట్
1: మంచి కఠినమైనటువంటి రాక్షసులను నియమించాడు ప్రహ్లాదును శిక్షించే కోసం. హిరణ్యకశిపుడు
0: కెనబడి టీచ్ హిమ్ అండ్ మేక్ హిమ్ డీవియేట్ ఫ్రమ్ ద పాత్. హిరణ్యకశిపు అపాయింటెడ్
1: వాడు చంద అమార్కుడు, వారిని చూసేస్తే భయం అవుతుంది పిల్లలకు.
0: హీ అపాయింటెడ్ చంద అండ్ అమార్క ది వెరీ అపియరెన్స్ ఆఫ్ బయటని
1: సూట్ అయినటువంటి కత్తులు ధరించారు.
0: దే టుక్ ఇన్ దర్ హ్యాండ్
1: చేతబూనారు.
0: దే ఆల్సో టు థార్న్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దర్ హ్యాండ్.
1: నారాయణ అని చెప్పినప్పుడంతా ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు.
0: దే వర్ పియర్సింగ్ ఇన్ హిస్ బాడీ వెన్ ఎవర్ ప్రహ్లాద డిక్లారెడ్ నారాయణ.
1: కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికి, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికి తాను ఆ నామమును తాను వదలలేదు.
0: వాట్ ఎవర్ వైలెన్స్ వాజ్ రిసార్టెడ్ టు, వాట్ ఎవర్ ట్రబుల్ వాజ్ గివన్ అండ్ హర్ట్ అండ్ హార్మ్ వాజ్ డన్ టు ప్రహ్లాద, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ది నేమ్ ఆఫ్ హరి.
1: ఈనాటి మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుని మార్చివేస్తారు.
0: బట్ టుడేస్ మ్యాన్, ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఇమ్మీడియట్లీ హీ చేంజెస్ హిస్ మైండ్.
1: తన యొక్క అభీష్టములు నెరవేరకపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు.
0: If their desires are not fulfilled, the photos are taken away from the shrine.
1: ఇది తుచ్చమైనటువంటి బుద్ధుల యొక్క తత్వము.
0: This is a mean mind.
1: ఇది నిజమైనటువంటి రాక్షసత్వము.
0: This is truly a demonic nature.
1: కానీ రాక్షసుడైనటువంటి ప్రహ్లాదుడు కొరకు పవిత్రమైనటువంటి దైవత్వంగా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ బోర్న్ టు ఇన్ ఎ డెమన్ ఫ్యామిలీ,
1: మానవత్వము దానవత్వము దైవత్వం అనేటువంటిది ప్రవర్తనతో వ్యక్తమవుతుందే కానీ స్వరూపములు కాదు.
0: ది డెమోనిక్ నేచర్ ఆర్ ద మ్యాన్స్ నేచర్ ఆర్ ద డివైన్ నేచర్ డిపెండ్స్ అపాన్ వన్స్ బిహేవియర్, నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ వన్స్ ఫామ్.
1: ఈ బాధలను కూడాను పెట్టేటువంటి చెండ అమార్కులు వారికి కూడా విసుగు పుట్టిపోయింది. పాపం
0: చెండ అమార్క పూర్ గివింగ్ హిమ్ సో మచ్ ట్రబుల్, దేవర్ జనరల్స్ డిస్గస్టెడ్ విత్ ది ట్రబుల్ దట్ దేవర్ గివింగ్.
1: ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు.
0: వాట్ ఎవర్ దే డిడ్ దే కుడ్ నాట్ చేంజ్ ప్రహ్లాద.
1: దేవుడు అంటే ఎవరు? హిరణ్యకశిపుడే.
0: They taught him, well, who is God? Only Hiranyakashipu is God.
1: Hiranyakashipude devudani cheppamantunnaru ee yokka chanda amarkulu.
0: Chanda and amarka were dictating to Prahlada to say, Hiranyakashipu alone is God.
1: Kaadu kaadu, naa devudu Narayanude.
0: Prahlada declared, no, no, certainly not. My God is Narayana.
1: Ee vidhanga cheppetappudiki Hiranyakashipudu daggariki vacharu parigetti.
0: When Prahlada declared like that, Chandamarka ran to Hiranyakashipu.

0: They told the king, "Well, O king, whatever trouble we give, we pierce him with all the iron hope. He is not prepared to change. He is only declaring again and again, Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana."
1: Ita prajna tattva ni prakatinchina tvanti vadu Prahalada.
0: Prahalada was one who demonstrated this particular great
1: atani perunande untunnadi ee yokka tattvam.
0: In his name itself you can find what he
1: Prahlada anaga Prahlada aahladamto nindinatvanti vadu Prahladudu ni.
0: The name Prahlada means the one who is full of delight.
1: Anaga anandamayude Prahladudu.
0: Prahlada is the very embodiment of bliss.
1: Nityanandam, Brahmanandam, Yoganandam, Paramanandam, Advaitanandam, Sachidanandam, ee vidhamainatundi anandamu lopala sarvamai anandam swaroopude ee Prahladudu.
0: Prahlada was the one who was enjoying the bliss of different types.
1: ఇట్టి ఆనందమును ప్రజలకు అందించి తాను అనుభవించి కేరళ రాజ్యమునకు చక్కని కీర్తిని తెప్పించినటువంటి యొక్క చక్రవర్తులు ఈ ప్రహ్లాద చక్రవర్తి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ ప్రహ్లాద అండ్ ఎంపరర్ బలి వర్ సచ్ గ్రేట్ కింగ్స్ హూ బ్రాట్ ఫేమ్ టు ది కేరళ ల్యాండ్ బై దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ బై దేర్ ఓన్ ఎగ్జాంపుల్.
1: సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకుని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ వన్స్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ గాడ్ హింసెల్ఫ్ డ్వెల్డ్.
1: పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రం.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్
1: ఎస్టాబ్లిష్డ్ ప్రహ్లాదుడు పుట్టినటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ వన్ వేర్
1: ప్రయాణమైనటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ ద ల్యాండ్ ఫ్రమ్ వేర్
1: వామన లిబరేషన్ క్షేత్రము.
0: దిస్ ద ల్యాండ్ వేర్ వామన వాజ్ బోర్న్.
1: ఇన్ని పవిత్రములతో కూడినటువంటి క్షేత్రము కనుకనే ప్రజల యొక్క హృదయాలు కూడాను పవిత్రంగా దివ్యంగా భవ్యంగా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

भजन बिना सुख शांति नहीं है।

0: ಕಂಡ ವಾಚಿತ ಪುನ ವಿದ್ವತ್ತು ವರನು ಭಟ್ಟು ನಿಜವೆನು ಕಲ ಜ್ಞಾನಂಗು ವಿನಯ ವಲಯು ಎಟ್ಟೆ ಗುಣ ಮುನ್ನವಾಡೆ ವಿಜಾತಿಯ ಗುಣ.
1: When clouds gather in the sky, in the neighborhood of those clouds we see that lightning appears. In the same manner, wherever there are educated people gathered, wisdom should appear like lightning appears when clouds gather. Only such man who has these qualities will be entitled to be called an educated person.
0: Vidyarthulara, vidyabodhakulara, vidyabhumanulara. ಸನಾತನ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯೆಂದು ಸರ್ವೋತ್ತಮವಾದ ಮಾರ್ಗಮನೆಯಟುವಂತಿ ಭಾರತೀಯರು ವಿಶ್ವಸಿಸಿದ್ದೇ ಕಾಕುಂಡಾ ಸರ್ವದೇಶೀಯರು ಕೂಡ ಅಂಗೀಕರಿಸಿದ ಸತ್ಯಂ.
1: ಸ್ಟೂಡೆಂಟ್ಸ್, ಟೀಚರ್ಸ್, ಪ್ಯಾಟ್ರನ್ಸ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್ ಅಂಡ್ ಪ್ರಮೋಟರ್ಸ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್, ದಿಸ್ ಇಸ್ ಎ ಟ್ರೂತ್ ವಿಚ್ ಹ್ಯಾಸ್ ಬಿನ್ ಅಕ್ಸೆಪ್ಟೆಡ್ ಎವ್ರಿವೇರ್. That the spiritual path, the path which our ancestors have laid down, is the greatest of all paths, has been accepted all the world over.
0: Kani deeniki intati prasakti raavadaniki kaaranamu vedame deeniki moolam.
1: The main reason for which this path, the spiritual path laid down by our ancestors, has been accepted so widely is the fact that it is supported by our Vedas.
0: Manavudu manavattam nundi digijaraka సర్వజీవుల కంటే ఉన్నతమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించేటువంటి యొక్క నీతిని నియమములను ఈ విద్య యొక్క వేదవిహితమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ నీతిలో ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మెథడ్ ది పాత్ విచ్ టేక్స్ అస్ హైయర్ అండ్ హైయర్, విచ్ ఎనేబుల్స్ మ్యాన్ టు రిమైన్ హ్యూమన్ అండ్ నాట్ డిటీరియరేట్ అండ్ బికమ్ ఇన్హ్యూమన్, దిస్ ఈజ్ ఇంప్లైడ్ అండ్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ పాత్ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: భారతదేశం నందు ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం కానీ, శిష్యులు తమ యొక్క విద్యను గడిపిన తర్వాత వారి స్వగృహములకు అంపేటువంటి సమయంలో గురువులు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూత్రులు కాని మరి ఏ దేశమునందు కాని మరి ఏ మతమునందు కాని కానరావు.
1: In Bharat, our country, the kind of relationship that existed between the teacher and the disciple, or the teachings that the teacher gives to the disciple on completion of his education and when he goes home, the significance of these things are not seen anywhere in any other country as

0: in our own country.
1: Satyam vada, dharmam chera, matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, ane itunte pavitramaitunte yokka sutru, vidyarthulaku bodhinchi, variki అనేక ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక మార్గములందు కూడాను శాంతి శాంతి శాంతి అని ముమ్మారు ఉచ్చరించి వారికి జీవితమంతా కూడాను పూర్ణమైనటువంటి ఆనంద శాంతులతో సమాజం యొక్క ఆదర్శమైనటువంటి జీవితంతో వర్ధిల్లుగాక అనేటువంటి యొక్క ఆశీర్వాదంతో వెనుకు పంపేటువంటి వారు.
0: Our teachers used to send their disciples on completion of their education back to their homes by blessing them and by telling them that they should respect our great sayings, speak the truth and do the right conduct, follow the right conduct, speak the truth were told to them. They were also told, Matru Devo Bhava, Pitru Devo Bhava, Mother is God, Teacher is God, Father is God. Such good sayings are told to them before they go home. This was what they were doing and this was giving them in this world peace. They would say, Shanti, Shanti, Shanti. Thereby they gave them bliss and peace all through their life.
1: నిజంగా ఈనాడు మనం చదివేటువంటి చదువు భారతీయ చదువు కానేరదు.
0: Truly, the education which we are getting today, can that education be called Indian education? Education in the traditions of Bharat? No.
1: ఈనాడు భారతీయ సంస్కృతిని నాశనము గావించేటువంటి మెకాలే స్థాపించినటువంటి యొక్క పద్ధతులను మాత్రం ఈనాడు పొట్టకూటి నిమిత్తమే ఆచరించేటువంటి మార్గం అనేటువంటిది స్పష్టమవుతుంది.
0: Today, it is very clear that the kind of education which we have in this country is only a copy, is a duplicate of what Macaulay at one time established in this country for his own purpose.
1: Nijamuga dhairyamunu, balamunu, kramashichchanu, tyagamunu, abhyasinchetuvantide bharatiya samskruti, bharatiya vidya.
0: Truly, the education that is characteristic of our country and that is true nature of our country is that which gives you courage, is that which gives you strength, and is that which gives you bliss and happiness.
1: Tana kaallapai taanu nilchagaligeetuvanti shaktini anugrahimpajeseetuvantide bharatiya yokka vidya.
0: The education of our country is such that it will enable each individual after education to get the strength by which he can stand on his own legs.
1: అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మములను ధైర్యంతో ఎదుర్కొనేటువంటి మగధనాన్ని అందించేటువంటి టానిక్ భారతీయ విద్య.
0: Our education is the tonic which gives you the strength and courage by which to meet injustice, by which to meet bad things and by which to meet and face the world.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ విద్యను ఈనాడు మనం కోల్పోయి పరవిద్యను అభ్యసింపజేయడానికి మనం అనురక్తిగా అరులు జాచుతూ వచ్చున్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ యొక్క అభివృద్ధి ఔన్నత్యము భారతీయ సంస్కృతిని మనం ఏ రీతిగా నిలబెట్టడానికి వీలవుతుంది.
0: We have today forgotten this sacred education and the principles underlying our own inherent sacred education. We are showing great encouragement and love for education which has been borrowed and brought from outside and implanted in this country. Under those conditions, how can the prosperity, how can the growth of this country be assured and achieved by people who are educated in this manner?
1: Velaka vela rupayalu దారబోసి ఆస్తిపాస్తులను అమ్మి కేవలము డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతబట్టి గడప గడపకు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి బిచ్చనెత్తేటువంటి హీనులుగా యువకులను తయారు చేసేటువంటి విద్య మన భారతీయ విద్య కానేరదు.
0: That education which makes you sell your property, go and spend thousands of rupees and in the end get degrees which are only begging bowls, which make you go from door to door with the help of this begging bowl and ask for a livelihood, that kind of education can never become the Indian education.
1: Navutu jeevitanni Bharata Mataku tyagam chesi kevalam oka dhairya sahasamuto jeevitanni gadiputu kevalam vajra sankalpulainatundi yuvakuru ee naadu tayar ainappude idi bhavi Bharata దారకులు తయారుగా మనము నిత్య కళ్యాణ పచ్చం తోడముతో మన భారతదేశాన్ని అనాది భారత విధమైనటువంటి ధర్మాన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: It is only when our young people can be turned out into students who are happy, who are smiling and who can face life with courage and who can sacrifice for the sake of the prosperity of their own country, then we can resuscitate the glory of this country. With the help of such students, we can re-establish our traditions and bring back our country to the initial glory it had.
1: Nijamoga manam yochinchinappudu Bharata Desham yokka bhavishyattuku తారక మంత్రము రాజకీయం కానేరదు. కేవలం బాంబులు కాదు, తుపాకులు కాదు, ప్రజల యొక్క హృదయాల్లో కరుడుగట్టినటువంటి యొక్క త్యాగము దేశాభిమానము క్రమశిక్షణ ఈ మూడే మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
0: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness and prosperity of this country, the reason can never be the politics or the political situation. That also makes it clear that our weapons or our strength or our bombs can never secure for us the future of this country. But the future of this country can be secured by the people, by their sacrifice and by the discipline which they will show and by the patriotic feelings which they can show.
1: వేదవిహితమైనటువంటి ధర్మములు యందు విశ్వాసము దేశము యొక్క అభివృద్ధిని ఆశించేటువంటి యొక్క ప్రజలు ఈనాడు అభివృద్ధి కావాలి. మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
0: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness

0: తమిళనాడు అభివృద్ధి కావాలి.
1: People who have faith in the Vedas, who have belief in what the Vedas have given to us as the ultimate truth, and who can sacrifice for the country, such people should become larger and larger in number today.
0: కేవలం లౌకిక భోగ భాగములందు భాగ్యములందు ఆధారపడి ఉండినంతన మాత్రమున మన జీవితము ఒక సౌభాగ్యమైన జీవితంగా రూపొందుతునేటువంటి విశ్వాసము ఇది మూఢ విశ్వాసము.
1: If one thinks that by going after material pleasures and acquiring wealth and living in a material world will bring prosperity to us and to the country, that kind of belief is a very foolish belief.
0: కేవలం ఐహిక భావములందు ఆశ ఉండినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడాను త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడాను నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితులు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchichuche kanulu, vanchitamulu chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka pratukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani varulu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దలయందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: Meenadu vidyarthula kante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu undinappude vidyarthulu chakkaga abhivruddhi kavatanki avakasam untundi.
1: More than purifying the minds and ideas of young students, today, if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: ఏమీ తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: అప్పుడు ఈ యొక్క విద్యార్థులు కూడాను తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడాను లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: ee naati paristhiti manam kontha vicharinchu chuchinappudu bharatadesham yokka pavitrata enta attarugulaku digijari poyindi anetundi kuda manaku artham avutundi.
1: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
0: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి, కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టపూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నామనేటువంటి యొక్క భావములు వారు దూరం చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ today should make a determination to do some service to the country and to give all their effort to the country. They must set aside selfishness. They should not do things which are for their selfish interest, but they should do service to the community.
0: కేవలం మానవుడు నీటిపై

0: అయినటువంటి తైలపు బొట్టు వలె జీవించడానికి వీలు కాదు. సమాజం నుండే పుట్టి, సమాజం నుండే పెరిగి, సమాజములకి జీవితాన్ని అర్పితంగా ఉంచుకునేటువంటి జీవితంగా తయారు చేసుకోవాలి.
1: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
0: Manavuniki manavuniki madhyana unnatundi sannigitha bandhavyanni manam kontha varaku nu gurtinchukoni melagali.
1: We should recognize the close relationship that exists between man and man. Recognizing that, and in that context, we should lead our lives.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలు అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వెన్ వీ కెన్ టర్న్ అవర్ ఎడ్యుకేషన్ టు ప్రమోటింగ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ విల్ వీ బీ ఏబుల్ టు పుట్ దీస్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్స్ టు సమ్ గుడ్ యూస్.
0: మనం విద్యార్థులమై మన కాలమును, కాయమును, కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మున్ముందు ఉద్యోగ పరిస్థితి యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తామో యోచించుకోవాలి.
1: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education, under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
0: ఈనాడు విద్యారంగమునందు ఒక విద్యార్థికి 125 మార్కులు లేక 30 మార్కులు వస్తే పాసు అయిపోతారు అనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తుంటుండాలి.
1: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
1: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
0: Ala pass ainaatunte vidyarthulu munmundu veeru udyoga samayam nandu 100ki 100 tappulu cheyadaniki kuda avakasam untundi.
1: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
0: Sanuka mana yokka vidyalu desamuniki em matram konnu upakaram kaadu, kevalam upakaram kaakunda apakaram chesinatunte varam avtaam.
1: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
0: Kaluka ilanti vidyanu manam chadivetundi danikante kevalam bhoomulu dunni kevalam dokkalu kuttukottam oka vidhamainatundi oka jeevithanni gadipukotamu chaala uttamainatundi margam.
1: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
0: Mana inti endu mana talligandulu seva chestuni variki sahayanga mana jeevithanni arpitam gavinchukotam ledani mana yokka sarthakata untuntadi.
1: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
0: Manam chuchetundi drishti kani vineetundi vishayamulu kani palakeetundi vachyamulu kani pavitramainatundi ganu paralanu badimparatundi ganu untunnappude mana yokka vidyadashiyandu pavitramaina chittam yerpadutundi.
1: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
0: Mohandas Karamchand anetunte atanu chinna vayasunandu tana tallito shravanudu anetunte yokka డ్రామాకు, హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్రమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్య మార్గంలో త్యాగం చేయాలి, సత్య మార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
1: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohan Chand Karamchand turned out to be Mahatma Gandhi.
0: కనుక ఈనాడు మానవుడు మాధవుడు కావాలన్నా, కేవలం సామాన్యుడు సరళ స్వరూపుడు కావాలనుకున్నా, ఒక పవిత్రమైనటువంటి దృశ్యాన్ని, పవిత్రమైనటువంటి విషయాన్ని మనం కొంతవరకు చిత్తానికి చేర్చుకోవటానికి తగిన ప్రయత్నం సల్పాలి.
1: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
0: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu, manavattam nunchi divyattaniki podaniki taginatundi prayatname manavuni yokka kartavyam.
1: As Subbarayudu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature, and thereafter rising from being a human being to divine nature.
0: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహమే కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజం.
1: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
0: దైవం ఉన్నాడా లేదా, దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని, కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని, దీనిని తర్కించి అనేక విధముల పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడుగా మారిపోయినటువంటి వారు.
1: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has bothered people from time immemorial. Great men, thinking men, men capable of analysis have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
0: దైవము లేడు అనేటువంటి సమయం నందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారికి తెలియలేదు.
1: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
0: అట్టివారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవం లేడు అన్నారు, ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అని అంటున్నారు జవాబు.
1: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
0: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి తూనుకున్నప్పుడు, అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకు చెప్పడానికి అధికారం ఏమిటి?
1: Then will follow a question, yes, you may not have your God, you may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
0: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు, లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు, నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
1: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
0: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానేరదు.
1: These are beliefs which are personal and which are individual.
0: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గం నందు ఈ సమస్యను పరిహరించడానికి కానీ లేక పరిహారం చేయడానికి కానీ పూనుకోవటానికి కేవలం ఒక వెర్రితనము.
1: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
0: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికంగా గావించుకోవాలి.
1: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
0: Ganuka manam ee naadu janminchinanduku manavude janminchinanduku kevalam pasipatti mrugadala vale kevalam tini traagi jeevinchatam lopana maatrame mana jeevithanni antyam gaavinchukokoddu.
1: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
0: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కాలేదు.
1: our life should not be totally eating, drinking, sleeping and dying.
0: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞాన తత్వానికి విజ్ఞాన తత్వానికి సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమనే విద్యార్థులు ముందు డిసిప్లైన్ డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకార త్రయం దాన్ని హృదయంలో చిర్చించుకోవాలి.
1: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty.
0: Inadu discipline vidyarthi endu chaala avasaram.
1: Today, amongst the students, discipline is very essential.
0: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమణాచారంతో ప్రయత్నం చల్పుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
1: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
0: విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students are the future citizens of the country.
0: Kanuka prema swaroopulaina vidyarthulara vidyarthinulara meeru pavitramainatunte yokka bhavala cheta aadarshamainatunte jeevithanni mana yokka samajamuniki andinchi bharat desham yokka badalnu dooram chesi mana yokka aadarshamantamainatunte yokka bharat deshamu sarva deshamunakunu upadhyaya sthanamunu alankarpadaniki tagirinatunte krishi salpalani nenu aashistu చురుకు చురుకుమైన సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింప చేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది కనుక నా యొక్క సంభాషణను నేను ముగిస్తున్నాను.
1: Pavitratma Swarupa students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble by my talking longer. I am bringing this discourse to a close. I hope you will develop into future good citizens of this country.
2: That was Bhagwan Baba enlightening us on the true purpose of education, wherein he described how exemplary citizenship of Bharat can be achieved through the path of the three D's, namely discipline, devotion and duty. This divine discourse was delivered on the 11th of July 1976 on the occasion of the inauguration of new building for Ishwaramma High School, Prashanti Nilayam. Thank you, Sai Ram.

0: ప్రకృతి సతీమణి పరవశమునత చంతన నృత్యము చేయగ మురళి గానము సేయగదే మురళి గానము సేయగదే. మీకు మిత్రులున్నారా? మీరు మిత్రులైనారా? మైత్రి వలన ఫలితమేమి? అనుభవించిన సుఖమేమి? నిన్ను అతను మార్చనా లేక నీవతని మార్చితివా? ఒకరినొకరు మార్చకున్న సఖ్యమన్న అర్థమేమి?
1: ప్రేమ సూన మరుస్థలమే ప్రేమాంకుర్ ఫూటే, ప్రేమ జోషమే ప్రేమ సుధా బరఖా బరసే, ప్రేమ నదియా బహే సో మురళీ గాన సునా అపనా మురళీ గాన సునా. ధరతీ మాతా జబ హోకర్ వన సంయుత్, జలనిధి జంతు గుణో కా జబ హో వితాన్, పత్నీ బన ప్రకృతి సానంద తుమ్హారే, నాచే సంగ అపనా మురళీ గాన సునా, అపనా మురళీ గాన సునా. క్యా తుమ్హారే మిత్ర హే యా బనే తుమ్ మిత్ర, సంగతి కా క్యా ఫల్ క్యా సుఖ ప్రాప్త హువా, తూ బదలా ఉస్సే యా తుజసే జో వహ, నహీ బదల్ సకే తో ఏక దూసరే కో, ఫిర్ రహతా క్యా కోయీ అర్థ సంగతి కా.
0: ఈనాడు లోకమున ఒకరినొకరు అనుభవించేటువంటి యొక్క తత్వమును, ఒకరికొకరు అందుకునేటువంటి యొక్క సత్యమును, అనుభవించవలసినటువంటి యొక్క నిత్య జీవితమును పంచుకొనుటకు అనుభవించుటకు మైత్రి అత్యవసరము. కాని పవిత్రమైనటువంటి మైత్రికి తగినటువంటి అర్థమునకు, నేటి మిత్రుల యొక్క లక్షణములకు పూర్తి విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాని మైత్రి అన్నటువంటిది మహాపవిత్రమైనటువంటిది. అతి పవిత్రమైనటువంటి మైత్రి యొక్క తత్వమును మన యొక్క జీవితమునందు ఏర్పరచుకోవటం చేత జీవితమే సార్థకం ఉండటం కాకుండా లోకమును కూడాను తీర్చిదిద్దేటువంటి యొక్క స్థితికి కూడాను పూనుకుంటుంది.
1: ఆజ్ సంసార్ మే పరస్పర అనుభవ బాంటనే కే లియే, పరస్పర జ్ఞాత సత్య సే అవగత హోనే కే లియే, దైనందిన్ జీవన్ కో బాంటనే కే లియే మిత్రత అత్యంత ఆవశ్యక హై. లేకిన్ మిత్రత కే సచ్చే అర్థ కే సందర్భ మే ఆజ్ కే మిత్రో కే లక్షణ బిల్కుల్ విపరీత దిఖాయి పడ రహే హై. పరంతు మిత్రత అత్యంత పవిత్ర హై. ఐసీ పవిత్ర మిత్రత
0: తత్వమును మన యొక్క జీవితమునందు ఏర్పరచుకోవటం చేత జీవితమే సార్థకం ఉండటం కాకుండా లోకమును కూడాను తీర్చిదిద్దేటువంటి యొక్క స్థితికి కూడాను పూనుకుంటుంది.

0: ऐसी पवित्र मित्रता को जीवन में सुस्थिर करने पर जीवन ही सार्थक नहीं होता, बल्कि संसार को भी सुधारने का अवसर रहता है।
1: ईनाडु యొక్క మిత్రత్వము ధనమున్నటువంటి వారిని అప్పడితే ఆ యొక్క మిత్రత్వము తెగించిపోతుంది. ధనము లేనటువంటి వానికి అప్పును ఇస్తే అతని యొక్క మిత్రము అనగా స్నేహము పూర్తి విడిగిపోతుంది. కనుక ఇలాంటి క్షణభంగురమైనటువంటి యొక్క ధనముతోనా లేక కొన్ని పదార్థములతోనా కొన్ని రకములైనటువంటి పలుకులతోనా ఏర్పడేటువంటి యొక్క మిత్రత్వము అది సరి అయినటువంటిది కానేరదు. ఇది స్నేహం అన్నటువంటిది హృదయములకు హృదయముగా చేర్చుకున్నటువంటిదే ఈ మైత్రి యొక్క సంబంధం. కష్టములు ఎందు నష్టములు ఎందు సుఖమునందు దుఃఖమునందు కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఒకరినొకరు ఆదుకొని ఒకరికొకరు సహాయపరచుకొని ఒకరినొకరు మంచిగా తీర్చిదిద్దుకునేటువంటి యొక్క పరిస్థితికి అందించేటువంటిదే పవిత్రమైనటువంటి యొక్క మైత్రి.
0: ఆజ్ కీ మిత్రతా ధన్ ఉధార్ మాంగతే హీ సమాప్త్ హో జాతీ హై. जिसके पास धन नहीं है उसे उधार देने पर मित्रता छिन्न हो जाती है. अतः ऐसे क्षणभंगुर धन, कुछ वस्तुओं और कुछ बातों के सहारे बनने वाली मित्रता सही मित्रता नहीं है. दो हृदयों के मध्य स्थापित संबंध ही मित्रता है. कष्टों में, मुश्किल घड़ी में, सुख में और दुख में तथा सभी कालों में, सभी परिस्थितियों में परस्पर एक दूसरे की मदद करते हुए, एक दूसरे की सहायता करते हुए, आपस में एक दूसरे को सुधारते रहने की स्थिति को ही मित्रता कहा गया है.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నీకు ఒక మిత్రుడు ఉన్నాడు అనుకో. ఆ మిత్రుడు చేయరాని పని చేయటం చేత అనేక మంది అతనిని పట్టుకుని కొంత నిందించడానికి పూనుకుంటారు. నీ మైత్రి యొక్క తత్వము ఆ మిత్రుని రక్షించే నిమిత్తమై అక్కడికి వెళ్లి ఆ మిత్రుని యొక్క దోషమును కూడాను నీవు కొంత మరుగుపరిచి అతని పైన పడినటువంటి వారిని నీవు కొంత ధిక్కరించడానికి కూడాను పూనుకుంటావు. ఇది మైత్రికి యొక్క లక్షణమేనా?
0: ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ్. మనో తుమ్హారా ఏక్ మిత్ర హై. కోయి గలత్ కామ్ కర్నే కే కారణ్ लोग उसकी निंदा करने लगते हैं. तब मित्रता की भावना के कारण मित्र को बचाने के लिए तुम वहां जाते हो और उसके दोषों पर पर्दा डालते हुए उसके विरोधियों का सामना करते हो. क्या यह मित्रता का लक्षण है?
1: కనుక అట్టి అన్యాయమునకు పూనుకున్నటువంటి యొక్క మిత్రుణ్ణి నీవు ఖండించి సత్యమార్గములో ప్రవేశింప చేయడానికి తగినటువంటి యొక్క మార్గమును అందుకున్నటువంటి సమయం నందే ఇది మైత్రికి సరి అయినటువంటి అర్థమిస్తుంది. కాని నా మిత్రుడు కదా అని అతని యొక్క దోషమును కూడాను నీవు మరుగు పెట్టడానికి పూనుకుంటే నీ మిత్రుణ్ణి నీవు పాడు చేసినటువంటి వాడవుతావు. కనుక మిత్రుణ్ణి మంచి మార్గమునందు ప్రవేశింపచేసి ఆ మిత్రుని యొక్క సత్కీర్తిని ఆర్జించడానికి పూనుకోవటమే నీ యొక్క మైత్రి యొక్క సహజమైనటువంటి అర్థమును పురస్కరించుకుని చూడాలి.
0: ఇస్లియ అన్యాయ పర్ ఉతారు ఐసే మిత్ర కా ఖండన్ కర్తే హువే యది తుమ్ ఉసే సహీ మార్గ పర్ లానే కా ప్రయత్న కరోగే తభీ వహ సచ్చీ మిత్రతా కా అర్థ హోగా. లేకిన్ యది తుమ్ ఉసే అప్నా మిత్ర మాన్తే హువే ఉస్కే దోషో పర్ పర్దా డాల్నే కా ప్రయత్న కరోగే తో తుమ్ ఉసే బిగాడనే వాలే హీ హోగే. అతః मित्र को सही रास्ते पर लाते हुए उसके यश के निमित्त प्रयत्न करना ही मित्र के रूप में तुम्हारा कर्तव्य है.
1: मित्र యొక్క పవిత్రతను కోరేటువంటి యొక్క వ్యక్తి ఆ మిత్రుని యొక్క దోషములకు చక్కనటువంటి యొక్క శిక్షను కూడాను విధించి అతని యొక్క మంచిని మనం అనుసరించుకోవటానికి కూడాను సంసిద్ధులుగా ఉంటుండి ఇట్టి ఒకరినొకరు ఉద్ధారము నచ్చుకునేటువంటి యొక్క మార్గమునందు ప్రవేశించటము మైత్రి యొక్క సహజ ధర్మం. ఈనాడు మైత్రి ఏ రీతిగా ఉందంటే ఒక టెర్లిన్ బుష్కోట్ లోపల 10 రూపాయలకిన బయట కనిపిస్తుంటే హలో హలో హలో అని వెళుతుంటాము. ఇక్కడ ఏమాత్రము కనిపించుకోకుండా పోయిందా గుడ్ బై గుడ్ బై అని వెళ్లిపోతుంటాము.
0: మిత్ర కి భలాయి చాహనే వాలే వ్యక్తి ద్వారా ఉస్కే దోషో కే లియే ఉసే సహీ సజా దేతే హువే ఉస్మే నిహిత్ అచ్చాయి కా అనుసరణ కర్తే హువే పరస్పర एक दूसरे का उद्धार करना

0: करना ही मित्रता का सहज धर्म है। आज की मित्रता कैसी है? यदि टेरिलिन कमीज की जेब में 10 रुपए का नोट दिखाई पड़ता है तो हेलो हेलो हेलो कहते हुए पीछा करते हैं। यदि कुछ दिखाई न दे तो गुड बाय कहते हुए निकल जाते हैं।
1: కనుకనే మనము ధనమును గురించి మనము మైత్రిగా మిత్రునిగా మనం భావించుకోవటం ఇది ప్రధానమైనటువంటిది కాదు. హృదయ ధనమును మనం ఆధారం చేసుకుని పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమును మాత్రమే లక్ష్యమునందుంచుకొని ఈ యొక్క మైత్రికి పూనుకోవటం చాలా అవసరం. దీనిని పురస్కరించుకుని ఏ గోపికలు పరమాత్మనే ఒక మిత్రునిగా భావించుకుని పరమాత్మనే ఒక తల్లిగా భావించుకుని నీవే తల్లియు తండ్రియు, నీవే గురుడవు దైవము, నీవే నా సకుడవు, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అని ప్రార్థించారు.
0: ఇస్లియే ధన్ కే ఆధార్ పర్ కిసి కో మిత్ర మాననా ప్రధాన్ నహీ హై. అతః హృదయ ధన్ ఔర్ ప్రేమ తత్వ కో లక్ష్య మే రఖతే హువే మిత్రతా కే లియే ప్రయత్న కర్నా అత్యంత ఆవశ్యక హై. ఇసి కే ఆధార్ పర్ గోపియో నే परमात्मा को एक मित्र मानते हुए, परमात्मा को ही माता मानते हुए कहा, हे कृष्ण, तुम ही माता और पिता हो, गुरु ईश्वर और मित्र हो, तुम ही पति और गति हो.
1: కనుక దైవత్వాన్ని మనసునందు ఉంచుకొని ప్రతి ఒక్కరు హృదయమునందు కూడాను అట్టి దైవత్వం అనేటువంటి ఆత్మ ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసము చేత వారిని మనము మిత్రుడిగా భావించుకోవటం సక్రమమైనటువంటి మార్గం. లోకము యొక్క స్థితిగతుల గురించి కాని లేక వారి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క స్థానముల గురించి కాని ధనకనక వస్తు వాహనాదుల గురించి కాని మనము ఈ మైత్రికి పూనుకోవటం చాలా చెడుపు.
0: అత ప్రత్యేక్ కో అప్నే మన్ మే దివ్యత కో ప్రతిష్ఠిత కర్ హృదయ మే నిహిత దివ్యత కో హీ ఆత్మా కే రూప మే ఆస్థా కో బఢాకర్ उसे ही मित्र मानना सही मार्ग है. सांसारिक परिस्थितियों के कारण अथवा किसी के बड़े से ओहदे के कारण अथवा धन संपत्ति के कारण मित्रता करने के लिए प्रयत्न करना बुरी बात है.
1: కనుక అట్టివాటిని ఎట్టిని మనం చూడక వారి హృదయమునందున్నటువంటి యొక్క ఆత్మ తత్వమునే మాత్రం గుర్తించి మనము స్నేహంగా చేరుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. దీనిలో కుచేరుని యొక్క స్నేహమును పురస్కరించుకుని మీకు అనేక రకములుగా తెలిసే ఉండవచ్చును. బాల్యమునందు కృష్ణుడితో చేరి సాందీపుని ఇంటి యందు అనేక రకములుగా ఆటలు పాటలు అన్ని విధములైనటువంటి చర్యలు జరిపి తిరిగి తాను ఒక విధమైనటువంటి గొప్పవాడుగా కావటం చేత అతను చక్రవర్తి స్థానమునందు ఉండినప్పటికీ కుచేరుడు నిత్య కూటికి ఎరువై అనకు కొంత బిడ్డలను కూడా పోషించుకునేటువంటి శక్తి లేక తాను చాలా అవస్థల పాలైపోతుంటాడు.
0: అత ఏసే తథ్యం కో మహత్వ నా దేతే హువే మాత్ర హృదయ మే నిహిత్ ఆత్మతత్వ సే అవగత హోతే హువే మిత్రతా కే లియే బఢనా ఉత్తమ మార్గ హై. ఇస్ సందర్భ మే తుమ్హే సుదామా కే బారే మే అచ్చి తరహ సే పతా హోగా. సాందీపని కే ఘర్ మే బచ్పన్ మే कृष्ण और सुदामा मिलकर खेला कूदा करते थे, लेकिन बाद में श्री कृष्ण सम्राट के ओहदे पर पहुंच जाते हैं तो सुदामा अपनी संतान का पोषण न कर सकने की स्थिति में 2 जून की रोटी के लिए भी तरसते रहते हैं.
1: ఒకనాడు కుచేరుని భార్య అయ్యో ఇంతమంది బిడ్డలను పోషించుకోవటం చాలా కష్టం కదా, నీకు బాల్యమిత్రుడైనటువంటి కృష్ణుణ్ణి ఒకతూరు దర్శించి అతని అనుగ్రహాన్ని పొందుకోవటం చాలా అవసరము, మీరు తప్పక వెళ్ళండి అని ఆ భార్య యొక్క ప్రబోధ చేత కుచేరుణ్ణి కృష్ణుడి దగ్గరికి పంపింది.
0: ఏక్ దిన్ సుదామా కి పత్ని కహతీ హై, హాయ్ ఇతనే బచ్చో కా పోషణ బహుత్ కఠిన్ హో రహా హై, ఇస్లియే అప్నే బాల్పన్ కే మిత్ర శ్రీ కృష్ణ కా దర్శన్ కర్ ఉన్కా అనుగ్రహ పానా बहुत आवश्यक है, इसलिए आप अवश्य उनके पास जाइए. ऐसा कहकर पत्नी ने सुदामा को श्री कृष्ण के पास भेजा.
1: सारी आयक्का द्वारम दगरिकी वेल्लेटप्पटिकी ద్వారపాలకులు ఈ యొక్క వేషమును చూచి మహాబీదవాడవుట చేత ఇతను ఎవరో ఒక బిచ్చగాడు అనేటువంటి భావం చేత తిరిగి కృష్ణునికి వార్త చెప్పడానికి కొంత వెనుకంది వేశారు. అయితే కుచేలుడు తను చెప్పితే ఏమనుకుంటారో అనేటువంటి యొక్క సందేహం తన ఎందు బాధ పెట్టుతూ ఉండినప్పటికీ చెప్పక తప్పదనేటువంటి ఉద్దేశంతో నేను బాల్యమిత్రుణ్ణి కృష్ణునికు, కనుక నీ బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు వచ్చాడని చెప్పిన ఒక్క వార్త కృష్ణునికి అందించండి అని ప్రార్థించాడు.
0: జైసే హీ సుదామా ద్వార పర్ పహుంచే తో పెహరేదార్ ఉన్కీ వేషభూషా దేఖకర్ ఉన్కీ దయనీయతా కే కారణ ఉన్హే కోయి భిఖారీ మాన్కర్ ఉన్కే బారే మే శ్రీ కృష్ణ కో బతానే సే సకుచానే లగే. సుదామా విచార్ కర్నే లగే కే కుచ్ బతానే పర్ యే లోగ్ క్యా సమ్ఝేంగే. ఐసా మాన్కర్ భీ వివశ హోకర్ ఉన్హోనే ప్రార్థనా కీ, మే శ్రీ కృష్ణ కా బాల్య మిత్ర హూ, ఇస్లియే శ్రీ కృష్ణ సే కహియే కి ఉన్కా బాల్పన్ కా మిత్ర సుదామా ఆయా హై.
1: ఈ వార్త వెళ్లి కృష్ణునికి చెప్పిన తక్షణమే కృష్ణుడు అన్ని రకములుగా కూడా ఏర్పాట్లు సలిపి తక్షణమే అతన్ని పిలుచుకుని రామని చెప్పని గౌరంపాడు. సరే, కృష్ణుణ్ణి చూచాడు. ఇద్దరు కూడాను బాల్యం అనుభవించినటువంటి యొక్క మాటలు, ఆటలు, పాటల యొక్క సంభాషణలు జరుపుకున్నారు. కృష్ణుడు కుచేలుడు చాలా ఆనందించారు. తదుపరి ఇతను ఇంటికి వెళ్తానని కృష్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిన తక్షణమే కుచేలుని భార్య, ఏమండి ఏమిచ్చారు మనకు ధనము, ఎంతవరకు ఇచ్చారు సిరి సంపదలు అని ఆమె ఏమాత్రము ప్రశ్నించలేదు. కారణమేమిటి, ఆ యొక్క మిత్రుల పైన కలిగినటువంటి యొక్క ప్రేమనే ఇక్కడ సర్వ సిరి సంపదలుగా కూడా మారిపోయినాయి.
0: యహ ఖబర్ మిల్తే హీ శ్రీకృష్ణ నే సారే ఇంతజామ్ కియే ఔర్ సుదామా కో బులా భేజా. సుదామా నే శ్రీకృష్ణ కో దేఖా, దోనో నే అపనే బచ్పన్ కే ఖేల్ కూద్ ఆది కే బారే మే బాతే కీ. శ్రీకృష్ణ ఔర్ సుదామా బహుత్ ప్రసన్న హువే. తబ్ సుదామా నే ఘర్ లోటనే కీ అనుమతి మాంగీ. సుదామా కే ఘర్ లోటనే పర్ పత్ని నే యహ నహీ పూచా కీ శ్రీకృష్ణ నే కితనా ధన దియా యా కితనీ జమీన్ జాయదాద్ దీ, క్యోంకి ఉస్ మిత్ర కే ప్రతి జో భీ ప్రేమ్ థా వహీ యహాం పర్ సమస్త ధన సంపత్తి మే రూపాయిత హో గయా.
1: అతనికి ఇంటికి వెళ్లిన తక్షణమే నారాక ఎరిగినంతని వేగరమ్మని ద్వారపాలుల చేత ఆ వార్త నంపి నన్ను చూచినంతనే దిగ్గున గద్దె దిగి నగుమోముతోడు నన్ను అండ చేర్చి మొనరించి మోము వాచినట్లు ఎగా దిగా చూచి కౌగిటను బిగుచుకుని దేవి ఏమందు అతని దీనపరత, ప్రేమయే అతడు, అతడే ప్రేమ. పేద కుచేలుని అటుకుడు పిటికెడు తిని బహుళ భాగ్యము నొసంగువారు కలరా అని వర్ణించాడు.
0: ఘర్ పహుంచతే హీ సుదామానే యూ వర్ణన్ కియా, సునతే హీ మేరే ఆనే కీ ఖబర్ ఉస్నే భేజా ద్వార పాలో కో తురత్ ముఝే బులానే, దేఖతే హీ ముఝే ఝట్ ఉఠ సింహాసన్ సే ముస్కాతే ఆకర్ అప్నే పాస్ బిఠాయా, దేఖా ముజ్కో యో జో న దేఖా హో అర్సే సే ఆకర్ భరా ముఝే ఉస్నే బాహో మే కస్కే, క్యా కహూ మే ఉస్కీ దీన వత్సలతా దేవీ, ప్రేమ వహీ హై ఔర్ వహీ ప్రేమ హై జగ్ మే, గరీబ్ సుదామా కీ ముఠీ భర్ కే చూడా లే, విపుల సంపదా దేనే వాలే హై కౌన్ యహాం.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ తత్వము ఈ మైత్రి అనేటువంటి హృదయములో చేరి నర నరములు ఎందుకూడను రక్తముతో ప్రవహించి తన జీవిత పర్యంతము కూడాను ఆ మిత్రుని మరువరానటువంటి యొక్క స్థితికి తెప్పించుకునేటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని ఈనాడు కేవలము ఏదో ఒక సిరి సంపదలు కలిగిన తక్షణమే పాత మిత్రులు ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు మీరెవరండి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి కూడాను ఈనాడు దిగజారింది. అవసరం వచ్చినప్పుడు ఆ యొక్క మిత్రుణ్ణి అన్ని రకములుగా ఉపయోగించుకోవటము, తన అవసరము తీరిన తక్షణమే నీరు దాటి తెప్ప నిప్పులోబడవేయు నేటి మైత్రి ఎంత బూటకములు అన్నారు.
0: ఐసా ప్రేమ్ తత్వ మైత్రి కే రూప్ మే హృదయస్థ హోకర్ రక్త కే రూప్ మే నస్ నస్ మే బహతే హువే జీవన్ పర్యంత ఉస్ మిత్ర కో న భులానే కీ सच्ची मित्रता की स्थिति में पहुंच गया, जबकि आज किन्हीं कारणों से धन संपत्ति मिल जाती है तो पुराने मित्रों को भी आप कौन हैं ऐसा पूछे जाने के स्तर तक मित्रता गिर चुकी है। जरूरत पड़ने पर मित्र का पूरा उपयोग कर जरूरत के पूरा होते ही पार उतरते ही किश्ती को डाल रहे बेशक आग में, आज मित्रता में है कितनी भरी पड़ी है रे प्रवंचना।
1: इलांटि ओक्क मैत्रिनी मनम मैत्रिनी चेप्पडं कूडानु चाला तप्पे। निजमैनटुवंटि ओक्क मित्रुडु मीकु भगवंतुडे। अट्टि मित्रुनिनि మీరు అన్ని రకములుగా కూడాను అనుభవించుకొని తద్వారా మీ యొక్క జీవిత తత్వమును ఆ మిత్రత్వములో ఐక్యం అనుభవించుకోవటానికి పూనుకోవటం ఇది సార్థకత్వం।
0: ऐसी मित्रता को मित्रता कहना बिल्कुल गलत है। तुम्हारा सच्चा मित्र ईश्वर ही है। हर प्रकार से इस मित्र से अनुभव प्राप्त करते हुए अपने जीवन तत्व को इस मित्रता में विलीन करना ही जीवन की सार्थकता है।
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మాతృభావం కాని లేక మిత్రభావం కాని మనలో అభివృద్ధి కావటానికి భగవద్గీత ఎంతైనా మనకు కొంత ఆదర్శాన్ని అందిస్తుంది। మిత్రుడైనటువంటి అర్జునునికి అనేక రకములుగా సహాయం చేసి తనను అనేక రకములుగా కష్టముల నుంచి నష్టముల నుంచి దుఃఖముల నుంచి రప్పించి తెప్పించి తనను ఒప్పించేటువంటి యొక్క ప్రయత్నానికి కూడా పూనుకున్నాడు కృష్ణుడు। అలాంటి యొక్క మిత్రత్వం లోపల కొన్ని సమయములు ఎందు కొన్ని కష్టములో నష్టములో దుఃఖములో కలిగినప్పుడు వారి యొక్క ఉద్రేకములను భరించుకోవటానికి కాని అణుచుకోవటానికి కాని బలహీనులు కావటం చేత కొన్ని మాటలు కూడా సూటైన మాటలు అనవచ్చును, కాని ఆ మాటలను నిజమైనటువంటి మిత్రులైతే వాటిని ఏమాత్రం కూడా పాటించకవలుతుంటారు।
0: ఐసి పవిత్ర మాతృభావన అథవా మైత్రీ భావనకే హమమే బడనేమే భగవద్గీత హమారే లియే बहुत सहायक सिद्ध होती है। मित्र अर्जुन की अनेक प्रकार से सहायता करते हुए श्री कृष्ण उन्हें बुलवाकर कई कष्टों नष्टों दुखों से बचाने के लिए सन्नद्ध हुए। ऐसी मित्रता के दौरान किसी समय कष्टों नष्टों और दुखों के आने पर उत्पन्न क्रोध को सहने अथवा संयमित करने के संदर्भ में कमजोर होने के कारण कुछ तीखी बातें करनी पड़ती हैं, परंतु जो सच्चा मित्र होता है वह इन बातों को कभी गंभीरता से नहीं लेता है।
1: మిత్రుడైనటువంటి అర్జున భీమాదులు కూడాను చాలా ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అవమానములు జరిగినప్పటికీ ఆ మిత్రుడైనటువంటి యొక్క కృష్ణునిపైన ఎట్టి ఆపోహలు కాని చోటునివ్వక విశ్వాసమును కోల్పోక నిరంతరము కూడా అతని ఆజ్ఞల్ని తాను శిరసా వహించి అడుగుజాడల్లో నడిచినటువంటి వారు। ప్రప్రథమంలో యుద్ధములకు పూర్వము నీకు నా సైన్యములు కావాలా లేక నేను కావాలి అని ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు నీ సైన్యములు నాకు కావాలన్నాడు।
0: అర్జున్ ఆర్ భీమ్ కై కష్టం కే ఆనే ఆర్ అపమాన్ ఝేలనా పడనే పర్ భీ అపనే మిత్ర శ్రీకృష్ణ కే ప్రతి किसी गलतफहमी में न पड़ते हुए आस्था से विचलित न होते हुए निरंतर उनकी आज्ञाओं का पालन करते और उनके पद चिन्हों का अनुसरण करते रहे। युद्ध से पहले श्रीकृष्ण के पूछने पर कि तुम्हें मेरी सेना चाहिए अथवा मैं चाहिए, तो दुर्योधन ने कहा मुझे तुम्हारी सेना चाहिए।
1: కాని అర్జునుడు స్వామి మీరొక్కరుంటే నాకు చాలు, సర్వశక్తి కూడాను మీ ఎందే ఇమిటి ఉంటున్నది కనుక నాకు మీరొక్కరే కావాలని అర్జునుడు ప్రార్థించాడు। కాని అక్కడ మిత్రత్వాన్ని ఏమాత్రము పాటించక భుజబలము ధనబలము జనబలమును మాత్రమే ఆశించటం చేత దుర్యోధన దుశ్శాసనాదులకు పరాభవమే సంభవించింది।
0: లేకిన్ అర్జున్ నే ప్రార్థన కీ కే స్వామి ఏక్ మాత్ర ఆప్కా హోనా హీ मेरे लिए काफी है, सारी शक्ति आप में ही निहित है, अतः मुझे आप ही चाहिए। लेकिन मित्रता को महत्व न देते हुए मात्र धन बल भुज बल और संख्या बल को ही चाहने के कारण दुर्योधन, दुशासन आदि को पराभव का सामना करना पड़ा।
1: కనుకనే మనము మైత్రి అనేటువంటి పదములో ఉన్నటువంటి యొక్క విశిష్టతను మనము గుర్తించడం చేతనే ఇట్టి పవిత్రత మనకు అర్థమవుతుంది. కానీ కేవలం పదములు మాత్రమే మనం వినియోగించుకుంటూ మైత్రి అంటే ఇప్పటి కాల పరిస్థితిని పురస్కరించుకుని ఏదో కొంతకాలం కలగటము, కొంతకాలం వీడిపోవటము, ఈ సంయోగ వియోగముల చేత సంభవించేటువంటి యొక్క మైత్రి సరి అయినటువంటి మైత్రి కానేరదు. ఇది విషయములతో చేరి వచ్చేటువంటిది ఈనాటి యొక్క స్నేహము. కానీ విశ్వేశ్వరత్వాన్ని పురస్కరించుకుని చేరేటువంటిది ఆనాటి మైత్రి.
0: మైత్రి శబ్ద మే నిహిత్ విశిష్టత సే అవగత హోనే పర్ హీ ఐసీ పవిత్రత కో హమ్ సమజ్ సక్తే హై. మైత్రి శబ్ద మాత్ర కా ఉపయోగ కర్నే సే కోయి ప్రయోజన నహీ హై. ఆజ్ కే సందర్భ మే మైత్రి కా అర్థ కుచ్ దినో తక్ మిలే రహనా ఔర్ ఫిర్ బిఛోడ్ జానా. इस प्रकार संयोग और वियोग से जो स्थिति उत्पन्न होती है वह यथार्थ में सच्ची मित्रता नहीं है। आज की मित्रता सांसारिक विषयों पर आश्रित है, जबकि उस समय की मित्रता का आधार ईश्वरीय भावना होती थी।
1: दानिक ఒక చిన్న కథ. ఒకనికి ముగ్గురు మిత్రులు ఉంటున్నారట. ఆ మిత్రుడు అనేక రకములైనటువంటి పెడమార్గములు పట్టడం చేత అతనికి ఒక కోర్టులో కేసు ఏర్పడింది. అప్పుడు మొదటి మిత్రుని దగ్గరికి వెళ్లి, ఓ మిత్రుడా, నాకు నీవు సాక్ష్యం చెప్పాలి, నా కష్టం నుంచి నీవు తప్పించాలి అని అడుక్కున్నాడు. ఆ మొదటి మిత్రుడు చెప్పాడు, నీవు ఏమి తప్పు చేశావో, ఎలాంటి కార్యంలో నీవు పాల్గొన్నావో విషయమే నాకు తెలీదు. అలాంటి సమయంలో నేను వచ్చి సాక్ష్యత్వం ఇవ్వటం చేత నేను కూడాను అందులో పాల్గొన్నటువంటి వాడిగా భావించుకుని నన్ను కూడాను శిక్ష వేయొచ్చును. కనుక నేను ఇంటి దగ్గర ఉంటుండి నీకు ఏ రకమైనటువంటి యొక్క సాక్ష్యత్వాన్ని ఇవ్వాలన్నా నేను ఇస్తాను, కాని నేను కోర్టుకు రాను అని మొదటి మిత్రుడు చెప్పాడు.
0: ఇస్కే లియే ఏక్ ఛోటీ సీ కహానీ. ఏక్ వ్యక్తి కే తీన్ మిత్ర థే. కై బురే మార్గో పర్ చల్నే కే కారణ్ ఇస్ వ్యక్తి పర్ అదాలత్ మే ముకద్దమా హువా. తబ్ యహ్ పహలే మిత్ర కే పాస్ గయా ఔర్ బోలా, రే దోస్త్, మేరే లియే తుమ్హే గవాహీ దేనీ హై, इस मुसीबत से तुम्हें मुझे बचाना है. तब उस पहले मित्र ने कहा, तुम किस प्रकार का गुनाह किए हो, किस प्रकार के धंधे में भाग लिए हो, मुझे बिल्कुल पता नहीं है. फिर मेरे आने और गवाही देने पर यह समझा जाएगा कि मैंने भी उसमें भाग लिया है और मुझे भी सजा दी जा सकती है. इसलिए घर पर ही रहते हुए मैं चाहे जो भी गवाही देनी है दूंगा, लेकिन अदालत नहीं आऊंगा.
1: సరే, రెండో మిత్రుని దగ్గరికి వెళ్లి నీవైనా నాకు సహాయం చెయ్యాలని అడుక్కున్నాడు. అతను చెప్పాడు, మిత్రుడా, నీవు ఏమి చెప్పమన్నా చెప్తాను, అయితే కోర్టు వరకు వస్తాను, కాని నేను బోను దగ్గరికి వచ్చి మాత్రం చెప్పలేను అన్నాడు. సరే, మూడో మిత్రుని దగ్గరికి వెళ్లేటప్పటికి, నాయనా, నీకు కలిగినటువంటి ఆపదలే నాకు, నాకు కలిగిన ఆపదలే నీకు. ఏదో ఆపద సమయంలో మనం రక్షించుకునేటువంటి సమయంలో మంచి చెడ్డలు విచారించటము అది చాలా తప్పు. కనుక నీ యొక్క రక్షణ కోసమై నేను ఏమి చెప్పమన్నా చెప్తాను, ఎక్కడికి రావన్నా వస్తాను అని తాను సిద్ధంగా తన వెంట వచ్చాడు.
0: ఫిర్ వహ్ దూసరే మిత్ర కే పాస్ గయా ఔర్ కమ్ సే కమ్ ఉసే సహాయతా కర్నే కో కహా. దూసరే మిత్ర నే కహా, హే మిత్ర, मैं अवश्य गवाही दूंगा, लेकिन मैं केवल अदालत तक ही आऊंगा, कटघरे में खड़ा होकर नहीं कह सकता हूं. फिर जब वह तीसरे मित्र के पास गया तो उसने कहा, मित्र, तुम्हारी मुसीबत मेरी मुसीबत है और मेरी मुसीबत तुम्हारी मुसीबत है. ऐसी मुसीबत के समय अच्छाई और बुराई पर विचार करना गलत है. तुम जो भी कहने को कहोगे मैं अवश्य कहूंगा, जहां भी तुम आने को कहोगे मैं आऊंगा. ऐसा कहकर वह उसके साथ में आया.
1: ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క స్నేహితులు యందు మూడో వాడు ఉత్తముడనేటువంటిది మనకు స్పష్టమైపోతుంటుండాలి. మన యొక్క జీవితమును కూడాను ఇట్టి ముగ్గురు మిత్రులు ఉంటున్నారు. మనము గతించిన తరువాత శ్మశానము లోపల మన యొక్క మంచి చెడ్డలను విచారించేటువంటి కోర్టు అక్కడ తయారవుతుంది. కానీ అట్టి సమయం లోపల మనకు ధనకనక వస్తువాహనాదులు అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా నువ్వు విట్నెస్ చెప్పవు. అవి ఇంటి ఎందే ఉంటుండి, నీవు మాత్రం వెళ్లవేయా సుసనం వరకు అని చెప్పని అవి మాత్రం పంపిస్తుంటాయి.
0: యహా స్పష్టత పతా చల్ రహా హై కి యహ తీసరా మిత్ర హీ తీనో మే ఉత్తమ హై. హమారే జీవన్ మే భీ ఐసే తీన్ మిత్ర హై. హమారే మరనే కే బాద్ శ్మశాన్ మే హమారీ అచ్చాయి ఔర్ బురాయి కా ఫైసలా కర్నే వాలీ అదాలత్ వహాన్ తయ్యార్ హో జాతీ హై. ఐసీ స్థితి మే హమారీ ధన్ సంపత్తి హమారే లియే గవాహీ నహీ దేతీ హై. వే ఘర్ పర్ హీ రహతే హువే కహతీ హై కి తుమ్ శ్మశాన్ తక్ జానా. ఐసా కహకర్ వే హమే విదాయీ దే దేతీ హై.
1: ఇంకా మిత్రులు అనేటువంటి వారు, బంధువులు అనేటువంటి వారంతా కూడాను మేము కోర్టు వరకు వస్తామని శ్మశానం వరకు అందరూ వెళ్తారు. అక్కడ అతన్ని కప్పిపుచ్చుతారో భస్మం చేస్తారో, అందరూ తిరిగి వాపసు వచ్చేసేస్తారు. కానీ తాను చేసినటువంటి పుణ్యము, తాను చేసినటువంటి మంచి యొక్క కార్యములు కూడాను తన వెంటనే పోయి తను ఎక్కడికి వెళితే అతన్ని వెంటాడుతూ తనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క మూడవ మిత్రుడు ధనమే మనకు మొదటి మిత్రుడు, ఇంకా బంధువులే రెండవ మిత్రులు, పుణ్యమే మనకు మూడవ మిత్రుడు. కనుక ఈ ధనము కాని బంధువులు కాని మనకు ఏనాడు కూడాను మనకు తగినటువంటి సహాయం చేసేటువంటి వారు కాదు.
0: ఇస్కే బాద్ మిత్ర ఔర్ రిష్తేదార్ అదాలత్ తక్ ఆనే కీ బాత్ కహకర్ శ్మశాన్ తక్ ఆతే హై. ఫిర్ హమే వహాన్ దఫనాకర్ యా దాహ సంస్కార్ కర్ సభీ లౌట్ ఆతే హై. హమ్ జో పుణ్య కర్తే హై, జో అచ్చే కామ్ కర్తే హై, వే తీసరే మిత్ర కీ భాంతి హమ్ జహాన్ భీ జాయే వే హమారా పీచా కర్తే హువే హమారే సాథ హీ ఆతే హై. ధన్ హమారా పహలా మిత్ర హై, రిష్తేదార్ దూసరా మిత్ర హై, ఔర్ పుణ్య హీ తీసరా మిత్ర హై. అతః యే ధన్ ఔర్ రిష్తేదార్ కభీ హమారీ సహాయతా కర్నే వాలే నహీ హై.
1: ఈ ప్రపంచంలో ఈ దేహములకు సంబంధించినంత వరకు కూడాను వారు ఒకరికొకరు కలిసిమెలిసి ఉండవచ్చునే తప్ప దేహ తదనంతరము మనకు ఈ పుణ్యమనేటువంటి మిత్రుడే మన వెంట ఉంటుంది. మన పునర్జన్మమునకు కూడాను తగినటువంటి యొక్క తోడ్పాటుగా తాను నిలిచి ఉంటుంటాడు. అందుకనే బంధువులందరూ వాకిటి దాకనే వల్ల కాటికే ఒత్తురు. బంధమడిచి నిన్బాయని ఆపద్బంధువు భగవన్నామమిరా అన్నారు. నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని, నీ యొక్క యవనత్వం కాని, నీ సౌందర్యములు కాని, నీ ధనకనక వస్తువాహనాదులు కాని నీవు ఆధారం చేసుకుని నీవు మిడిచిపోవటానికి పూనుకోకు.
0: ఇస్ సంసార్ మే జహాన్ తక్ శరీర్ కా సంబంధ హై వే హమారే సాథ్ రహ సక్తే హై. పరంతు శరీర్ కే వినష్ట హో జానే కే బాద్ యహ పుణ్య మాత్ర హీ హమారే సాథ్ రహతే హువే హమారే అగలే జన్మ కే లియే భీ సహాయక్ కే రూప్ మే రహతా హై. ఇసిలియే కహా గయా హై ఆతే హై సబ్ రిష్తేదార్ తుమ్హారే మరఘట్ కీ హీ దహలీజ్ తక్ బంధన్ తోడ్ జో న ఛోడే తుమ్కో వహీ బంధు హై ఈశ్వర్ కా జో నామ్. అప్నే శక్తి ఏవం సామర్థ్య యౌవన్ సుందరతా ఔర్ ధన్ సంపత్తి కే ఆధార్ పర్ కదాపి అభిమాన్ కర్నే కే ప్రయత్న మత్ కరో.
1: అందము ప్రాయము ఉందని నిక్కకు రోరన్నా, అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా, ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ అన్నారు. కనుక మనము వీటన్నిటినీ ఆధారం చేసుకుని మనం ఈ జగత్తు లోపల ఒక విధమైనటువంటి అహంకారంగా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటానికి మనం పూనుకోకూడదు. ముందు యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుని సత్యమార్గమునందు ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మైత్రిని మనం సంపాదించుకోవటం ఉత్తమమైనటువంటిదిగా భావించుకోవాలి. అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక మిత్రుణ్ణి మనం సంపాదించుకునే నిమిత్తమై ఈ యొక్క వయసునందు మనం తగినటువంటి ప్రయత్నాలు సల్పాలి.
0: సుందరత ఉమ్ర అరు ఇంద్రియ శక్తి దేఖ మత్ కర్ అభిమాన్ రే భాయి జల్దీ తేరే ఆగే హై బుఢాపే కా పర్వ. అతః ఇన్ సబ్కే ఆధార్ పర్ అహంకార్ కర్తే హువే హమే అప్నే జీవన్ కో వ్యర్థ నహీ కర్నా చాహియే. హమే విచార్ కర్నా చాహియే కి యథార్థ తథ్య సే అవగత హోతే హువే సత్య మార్గ మే ప్రవేశ్ కర్ సచ్చీ మిత్రతా కో ప్రాప్త్ కర్నా హీ ఉత్తమ్ మార్గ హై. ఐసా सत्य एवं नित्य मित्र जो है उसे प्राप्त करने के लिए हमें इस उम्र में ही प्रयत्न करने चाहिए।
1: अनेक मंदिर चिन्ह चिन्ह पिलू वयस नुंचे प्रार्थनलु कानी भजनलु कानी साधनलु कानी सलुपुतुंटे चाला मंदि पेद्दलैनटुवंटि वारु वरे पिच्चिवाडा इंत चिन्न वयसुलोपल्ले अप्पुडे नीकेंदुकु ई भक्ति वैराग्यं एदो अंता उद्योगालु चेसि संसार बाध्यतलंता अनुभविंचि तदुपरि वयसु वच्चिन तर्वात एक्कडो रिटैर्ड अयिन तर्वात नीवु कूर्चोनि भगवद्गीतलु चदुवुकोवटमो लेक పెద్దల దగ్గరికి వెళ్లటమో వారి ప్రబోధన వినటమో ఇలాంటివి చేయొచ్చు అని చాలా ప్రబోధిస్తూ ఉంటుంటారు. అయితే ఆ వయసు లోపల ఈనాడు చేయక ఆనాడు మనం స్మరించడానికి వీలవుతుందా? లేక అట్టి పవిత్రమైన భావములు ఆనాడు మనకు లభిస్తుందా? లభించటం కల్లా.
0: ప్రాయ ఐసే ఛోటే బచ్చో కో ప్రార్థనాయే భజన్ ఔర్ సాధనాయే కర్తే హువే దేఖకర్ కుచ్ బడే లోగ్ ఉపదేశ్ దేతే హై कि अरे पगले, इतनी छोटी उम्र से ही तुम्हें ऐसी भक्ति और वैराग्य क्यों? नौकरी करने के बाद, पारिवारिक जिम्मेदारियां निभाने के बाद, उम्र के बढ़ने पर या सेवानिवृत्त होने के बाद आराम से बैठकर भगवद गीता पढ़ना या बुजुर्गों के पास जाना और उनके उपदेश सुनना, ये सब कर सकते हो, किंतु ये सब इस उम्र में न कर उस उम्र में स्मरण करना क्या संभव है? ऐसी पवित्र भावनाएं क्या तब प्राप्त हो सकती हैं? प्राप्त होना असंभव है।
1: కనుక ఈనాటి నుంచి మనం చేసినప్పుడే ఆనాటికి అట్టి సద్భావములు మనలో కొంతవరకును అభివృద్ధి కావచ్చు. ఏనాడైనా దేశములకు కొన్ని రకములైనటువంటి యొక్క భయంకరమైనటువంటి యుద్ధములు రావచ్చునేటువంటి ఉద్దేశంతోనే చిన్న చిన్న యువకులందరినీ కూడాను ఒక మిలిటరీలో చేర్చి వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని ట్రైనింగ్లంతా ఇవ్వటము అది సర్వసామాన్యం. అట్లు కాకుండా యుద్దం వచ్చిన తక్షణమే చిన్న చిన్న పిల్లలకంతా కూడాను కత్తులు టుపాకులు పిస్తోళ్లంతా ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఏం చేయగలరు? దానికి పూర్వమే ఈ విధమైనటువంటి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉంటే అది ఏమైనా కలిగినప్పుడు సంప్రాప్తమైనప్పుడు మనం అందులో చేరి దానిని ఎదుర్కోవటానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: అత अब से ही प्रयत्न करने पर तब हम में ऐसी पवित्र भावनाएं उत्पन्न होने की संभावना अधिक है। देश के कभी किसी भयंकर युद्ध का सामना करने के विचार से ही युवकों को सेना में भर्ती कर उन्हें आवश्यक प्रशिक्षण दिया जाना एक साधारण सी बात है। ऐसा न करके युद्ध के आते ही छोटे छोटे बच्चों को तलवार बंदूक और तमंचे देकर भेजने पर वे क्या कर सकेंगे? लेकिन इससे पूर्व ही इसके लिए आवश्यक प्रशिक्षण दिए जाने पर ऐसी स्थिति के उत्पन्न होने पर उसका सामना करने की संभावना अवश्य है।
1: కనుకనే జీవిత కాలములో చేసినటువంటి యొక్క సత్కర్మలు అంత్యకాలంలో ఆదర్శంగా ఉంటుంటాయి మనకు. భాగవతంలో చెప్పారు, పద పద మంచు కింకరులు పాశములాగిడి వేళ, బంధువులు డబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ, ఆలు బిడ్డలు లబలబ ఏడ్చు వేళ, తరమా హరినామము నోటను బల్క.
0: అత జీవన్ మే కియే గే సత్కర్మ హమారీ అంతిమ ఘడియో మే ఆధార్ బన్తే హై, यही भागवत में कहा गया है। चल चल कह जब किंकर पाश खींचते, कहते बंधु जब मिट्टी को बाहर रख दें, पत्नी सुत जब हैं फूट फूट रोने लगते, तब क्या हरि सुमिरन तुम कर सकते?
1: కనుకా మనం ముందుగానే అట్టి పవిత్రమైనటువంటి చింతన చేసి ఉండినా మనం అంత్యము లోపల అట్టి భావముతోనే మన జీవితముకు పునర్జన్మమునకు పునాదిగా ఏర్పడేటువంటి పవిత్ర భావములు మనలో చెలరేగవచ్చు. కనుక మనము ఎట్టి పవిత్రమైనటువంటి కార్యములు చేయవలసినప్పటికీ, ఎట్టి లోక కళ్యాణమునకు సంబంధించినటువంటి యొక్క కార్యములు చేపట్టవలసినప్పటికీ, ఇది చక్కని వయసు, ఇది పవిత్రమైనటువంటి వయసు. ఇట్టి పవిత్రమైన వయసునందు మనము చేయవలసినటువంటివి పట్టవలసినటువంటివి పవిత్రమైనటువంటి కర్మలను మనము ఈనాడు హస్తగతము నుంచుకొని తద్వారా మన భవిష్యత్తుకు భారతదేశమునకు ఈ సంస్కృతికి కూడాను తగినటువంటి యొక్క సుక్షేమాలను మీరు అందిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: అత యది హం పహలే సే హీ ऐसा पवित्र चिंतन करने लगें, तो हमारी अंतिम घड़ियों के समय आने वाले जन्म के लिए आवश्यक नींव रखने योग्य पवित्र भावनाएं हम में उत्पन्न हो सकती हैं। इसलिए स्वामी आशा करते हैं कि हमें जो भी सत्कर्म करने हैं, लोकहित से संबंधित जो भी कार्य करने हैं, उसके लिए यही सही उम्र है, पवित्र उम्र है। ऐसी पवित्र उम्र में पवित्र कर्मों का आचरण करते हुए भारत देश और हमारी संस्कृति के लिए हम खुशहाली ला सकेंगे।
1: తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములకు స్వార్థానికి మనము లొంగి మనము పవిత్రమైనటువంటి భావములను మన హృదయం నుంచి దూరం చేసుకోవటానికి పూనుకోకూడదు. ఒక్కొక్క సమయంలో మన మైత్రి ఎంతవరకు ఉంటుంటుందంటే దేహమును దేహమును కూడాను దూరం వదలడానికి కూడాను వీలు కానటువంటి యొక్క స్థితిలో వేరులు పాతుకుని ఉంటుంటాయి. కృష్ణ బలరాములను తన యొక్క మధురాపురికి తీసుకుని వెళ్లే సమయంలో గోపికలు పడినటువంటి యొక్క బాధలు, గోపాలను పడినటువంటి యొక్క అవచాట్లు వర్ణనాతీతమైనటువంటివి. వీరి ఇరువురికి ఉన్నటువంటి యొక్క ప్రేమాను సంబంధమైనటువంటి యొక్క స్నేహములే ఇట్టి బాధలకు కూడాను కారణమైపోయింది.
0: తాత్కాలిక సుఖ భోగోకే వశీభూత హోకర్ హమే అప్నే హృదయ సే పవిత్ర భావనాఓకో దూర్ నహీ కర్నా చాహియే. కభీ కభీ మిత్రతా శారీరిక దూరీ కో భీ సహ న సకనే కే స్తర్ తక్ जड़ें जमा लेती है। जब अक्रूर आकर कृष्ण और बलराम को अपने साथ मथुरा ले जाने लगा, तब गोपियों और गोपालों को जो कष्ट झेलने पड़े वे वर्णन से परे हैं। उनके इन कष्टों का कारण उनका प्रेम पूर्ण स्नेह ही रहा।
1: अनेक मंदिर गोपिकलू భయంకరమైనటువంటి గుర్రములను కూడాను గట్టిగా పట్టుకుని వాటి కాళ్లను కూడాను గట్టిగా పట్టుకుని ముందుకు నడిచినివ్వకుండా కూడాను చేయడానికి పూనుకున్నారు. ఆ రథము యొక్క చక్రములు కూడాను అనేక మంది గోపికలు పట్టి చేతగానేటువంటి యొక్క స్థితి లోపల వదిలించుకున్నారు. కట్టగడుపుడికి ఇంకా భరించుకుని లేక, ఎవరయ్యా నీవు అక్రూరుడని పేరు పెట్టుకుని వచ్చావు, కాని నీవు మహాక్రూరుడు, నీకు ఈ పేరు తగినటువంటిదని కూడాను గోపికలు నిందించారు.
0: కై గోపియో నేతో उन शक्तिशाली घोड़ों के पैरों तक को जकड़कर उन्हें आगे बढ़ने नहीं दिया। कुछ गोपियों ने रथ के पहियों को जोर से जकड़ने का प्रयत्न तो किया, परंतु सफल नहीं हो पाई। अंततः हार कर गोपियों ने अक्रूर से कहा, अरे तुम कौन हो? नाम तो अक्रूर है, परंतु तुम बड़े क्रूर हो, इसलिए यह नाम तुम्हारे लायक नहीं है। ऐसा कहकर गोपियों ने उसकी निंदा की।
1: इनका विधि लेक कृष्णुडु वेल्लिन तर्वात आयोक्क मार्ग मध्यमलोने पड़ी ओकरोकरु वारी वारी परितापमुनंता कूडानु अनेक रीतुलकु कूडानु तामु वेल्लबोसुकुंटू वच्चारु. ఒక గోపికి చెప్పిందట,

0: श्री कृष्ण के रथ के चले जाने के बाद गोपियां उसी मार्ग पर लौटती हुई अनेक प्रकार से अपना दुख प्रकट करने लगी। एक गोपी बोली, हे कृष्ण, ठहरो और गुहार सुनो। कुछ भी कह लें, दे दें जो भी दुखड़े, चरण तुम्हारे गति हम सब की, ऐसी हालत कर गए गोपियों की। बिन दिखाए तुम मुखड़ा अपना, चले गए क्यों मथुरा हमें छोड़ के।
1: इनका కొన్ని దినములు అయిన తర్వాత తల్లి కూడాను కుమారునికి ఒక ప్రేమ గిద్దనే పోల్చుకోవచ్చును. ఇవన్నీ ప్రేమతత్వములు అన్నీ కూడాను మైత్రికి చేరినటువంటివి. కొన్ని దినములు చూచింది ఈ యశోదకు కృష్ణుడు రాక ఏమాత్రం కూడాను కనిపించలేదు. అప్పుడు తిరిగి తాను కూడాను ఆ ప్రేమోన్మత్తు లోపల తన సర్వస్వమును త్యాగం చేసి కృష్ణుని యొక్క రాక కోసమే కాచి ఉంటుండాలి.

0: इसी प्रकार कुछ दिनों के बाद माता ने भी अपना प्रेम व्यक्त किया। ये सारे प्रेम तत्व मैत्री में ही आ जाते हैं। कुछ दिनों तक यशोदा भी प्रतीक्षा करती रहीं, परंतु श्री कृष्ण के लौटने के आसार नहीं दिखाई पड़े, तब वह भी उस प्रेमोन्माद में अपना सर्वस्व त्याग कर श्री कृष्ण की प्रतीक्षा करने लगी। मुरली गान विलोल हे गोपाल बाल, नहीं दिखाते मुखड़ा तक गोपी लोल। लल्ला क्या इस माता का प्रेम भूल गए, चले गए मथुरा छोड़कर मेरी ममता। कर रही प्रतीक्षा अब तक मैं तेरी, नहीं सह सकती एक पल भी, आ जा। मुरली गान विलोल हे गोपाल बाल, नहीं दिखाते मुखड़ा तक गोपी लोल।
1: ఇవన్నీ కూడాను ప్రేమ తత్వానికి సంబంధించినటువంటివి. ఇంకా మధురలో వెళ్లినటువంటి కృష్ణునికి కంసుడు అనేక రకములైనటువంటి కష్టములు పెట్టి చాలా హింసించడానికి పూనుకున్నాడు. ఈ వార్త జైల్లో ఉన్నటువంటి యొక్క దేవకీ వసుదేవుని కూడాను తెలిసింది. అక్కడ దేవకీదేవి కూడాను ఒక తట్టు బాధపడుతూ ఉంటుండాలి. ఆమె కూడాను ఎట్టి వార్త వస్తుందో ఏమో అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క కిటికీల నుంచి చూసుకుంటూ, దారులు చూసుకుంటూ ఆమె చాలా బాధపడుతుంటుంటాది.
0: ये सभी प्रेम तत्व से ही संबंधित हैं। मथुरा पहुंचे हुए श्री कृष्ण को कंस अनेक प्रकार से कष्ट देने के लिए प्रयत्न करने लगा। यह समाचार जेल में देवकी और वसुदेव को भी पता चला। वहां देवकी देवी भी दुखी होने लगी। कैसी बुरी खबर सुननी पड़ेगी, इसी आशंका से वह जेल की खिड़कियों से राह की ओर देखती हुई दुखी हो रही थीं।

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
2: క్రోధము కామము నుండి ఆవిర్భవిస్తుంది.
3: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
2: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
3: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
2: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
3: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
2: Dharam leka vastram ye vidhamga kaadu, kaamam leka krodham aa vidhamga roopondadu.
3: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
2: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
3: గీతాచార్య హ్యాస్ గివన్ ఏ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
2: అనలం అనగా అగ్ని.
3: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
2: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
3: This has got the capacity to burn.
2: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untuntadi.
3: There is room for getting harmful effects from fire even from a distance.
2: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
3: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్, స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
2: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలము గావించి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
3: దిస్ ఫైర్ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
2: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
3: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
2: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
3: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
2: చాలదు అని ఒక అర్థం.
3: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఈస్ ది మీనింగ్.
2: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
3: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
2: అలం అనగా తృప్తి అని.
3: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
2: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
3: Analam refers to the one which does not have any contentment at all.
2: Jagatlo aneka vidhamulainti mantalu untunnavi.
3: In the world there are different types of fire.
2: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
3: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
2: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది.
3: సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
2: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
3: సర్టెన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
2: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
3: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
2: కారణం ఏమనగా నశ్వేయు ఏముంటిన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
3: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
2: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
3: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వరల్డ్.
2: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహములో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
3: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
2: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
3: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
2: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
3: A thing which is washed away, which is being washed away by itself, how can it become a thing to save others?
2: Adhe vidhamugane ee agni yokka vediki gaani tama yokka shakti ki gaani oka haddu untundadi.
3: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
2: Aithe kama krodhamulu anetundi agni ki ee maatramu oka haddu gaani ఒక నియమం కానీ ఒక గమ్యము కానీ లేదు.
3: బట్ ఫర్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అండ్ యాంగర్ దర్ ఇస్ నో లిమిట్ వాట్స్ ఎవర్, నో బౌండరీస్ అండ్ నో గోల్ ఆల్సో.
2: ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కరుగుతూ వస్తుంటాయి.
3: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దర్ విల్ బి నో లిమిట్.
2: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
3: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
2: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
3: దేర్ ఆర్ వేస్ అండ్ మెథడ్స్ టు కౌంటర్ దెమ్.
2: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
3: ఇది teachings of Gita and Gita Acharya, he says, conquer anger through love.
2: Vairagyam che kamamunu cheyinchu.
3: Through renunciation and sacrifice, conquer.
2: Prema unna chota dvesham undadu.
3: Where there is love, there is no anger.
2: Dvesham lenappudu krodham anetundi praveshinchadu.
3: Where there is love, there is no hatred. Where there is no hatred, there is no anger.
2: Kanukani ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు దేశమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
3: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
2: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
3: ఎ సాధక హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ లవ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్.
2: అనేక పర్యాయం చెప్పాను. మన హృదయము ఒక సింగిల్ సోఫా, డబుల్ సోఫా కాదు, రెండు చేతులతో కూడినటువంటిది కాదు.
3: Swami has said a number of times that our heart is like a single sofa bed.
2: Aithe ee yokka sthanamulu kudanu evariku okkariki maatrame idi swadhira parchukunnataku oka adhikaram undadi kani andariki ni indulo praveshinchataku adhikaram undadu.
3: There is no room for many things to occupy themselves in this particular single sofa bed, and that is the heart.
2: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడాను అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడాను సాధ్యం కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
2: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
3: Once a person occupies completely the heart, there is not a room for another one. It is not as if one is living there. One occupies completely that particular thing, giving no room for any other object or person to occupy.
2: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశం ఇవ్వాలి.
3: Therefore, సాధకాసులు have to make room only for one thing in his heart, only one principle and one point, and that is the principle of love.
2: Idi musical chair kada anetundi satyanni gurtinchali.
3: We have to recognize that our heart is not something like a musical chair.
2: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి.
3: ఇఫ్ వీ వాంట్ టు కాంకర్ యాంగర్ త్రూ లవ్, దెన్ వీ హావ్ టు జస్ట్ డెవలప్ అవర్ లవ్ ఇన్ ఏ మ్యాగ్నిఫిసెంట్ వే.
2: ప్రేమ ఎన్ని దోషములనైనా, ఎన్ని కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: Love is prepared to bypass and overlook many defects and many weaknesses and prepared to shower itself.
2: Premalo yukti yokka gunam untundali.
3: Love has this extraordinary quality.
2: Love lives by giving and forgiving.
3: Love lives by giving and forgiving.
2: Self lives by getting and forgetting them. Ekkada prema untundado akkada swartham undadu. Ekkada swartham unado akkada prema undadu.
3: It is very clear that where there is love, there is no room for selfishness. Where there is selfishness, there is no room for love.
2: Prema cheta sadhinchaleinatundi yokka idi ee jagattunandu emaatram kudanu ledu.
3: In the world, there is nothing absolutely which cannot be conquered and achieved with the help of love.
2: Prema tho emaina kudanu sadhinchavachchunu.
3: With love, one can conquer and achieve anything.
2: Kanuka manam krodhamunu sadhinchavalanna premanu abhivruddhi parchukovali.
3: Therefore, if you want to conquer our anger, we have to develop love.
2: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
3: There is one more method and procedure.
2: ఎవరు నీ హృదయస్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుట కానీ, ఇతరుల పైన కోపంను సాధించుట కానీ అవకాశం ఉండదు.
3: If we recognize that the indweller of our heart is the indweller of every other heart, and your loving God who is residing in your heart is also residing in every other heart, then there is no room for hating or becoming angry with any other person in the world.
2: Nee hrudayavasi karvulo yokka hrudayavasiga kuda undam.
3: The dweller of your own heart is the dweller of every other heart.
2: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
3: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
2: కనుకనే ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
3: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
2: Ninnati dinam cheptam prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
3: The other day Swami had just said that when love is associated with our thoughts, it becomes truth.
2: Ee premane mana aacharanalo praveshinchinappudu dharma avutundi.
3: When we introduce love in our action, it becomes dharma or righteousness.
2: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
3: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
2: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
3: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
2: కనుకనే ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస, ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
3: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
2: కనుక అన్నింటి యందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ సత్వం కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
3: దేర్ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
2: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
3: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
2: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే, అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును సర్వ పదములు ఎందుకును అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
3: స్వామి హెస్ టోల్డ్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూద్ పేడా, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్సెల్ఫ్. సో ఆల్సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ట్రూత్, ధర్మ, దేర్ ఇస్ లవ్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్
2: ఇదియే నిజమైనటువంటి దివ్య శక్తి.
3: దిస్ ఈస్ ది డివైన్ ప్రిన్సిపల్, డివైన్ పవర్.
2: ఇదియే దైవ శక్తి.
3: దిస్ ఈస్ డివైన్ పవర్.
2: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
3: Therefore it is said, love is God and live in love.
2: ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభవాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
3: Swami has told in the past number of times that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi.

0: యొక్క ప్రేమ చేత మన క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
1: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ లవ్ వీ కెన్ ఈజీలీ కాంకర్ హేట్రెడ్ అండ్ యాంగర్.
0: క్రోధము ఎన్ని విధమైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
1: యాంగర్ కెన్ ఇన్ఫ్లిక్ట్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
1: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
0: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
1: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్
0: రైట్స్. సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇంటు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
0: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరిస్తుంది.
1: బట్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్ ఆఫ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
1: వైల్ ఎంటరింగ్ ఇంటు అస్ ఇట్ విల్ బి ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ఎ స్మాల్ ప్లేస్ అండ్ రూమ్ ఇన్ అవర్ హౌస్.
0: గివ్ మీ రూమ్ టు సీ డౌన్. I can make the room, I can make room to lie down and do. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమేణా పండుకోవడానికి నేనే చూసుకుంటాను.
1: ఇట్ సేస్ గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్, దెన్ ఐ మేక్ రూమ్ ఫర్ లైయింగ్ డౌన్.
0: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితమునకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ దీనిలో స్థానం ఇవ్వకూడదు.
1: దేర్ఫోర్ ఫర్ సచ్ హారంఫుల్ అండ్ బ్యాడ్ ఐదర్ పర్సన్స్ ఆర్ థాట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ వి షుడ్ నాట్ గివ్ రూమ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవడం చాలా కష్టం.
1: Once we allow this anger enter into our heart, it will be impossible to get rid of this anger.
0: Naya paisa ichi deenito manam sneham chesthe 40 vedi ichina kuda deento vadalukotaniki veelu kaadu.
1: If we make friendship with this on the basis of a naya paisa, even if you give 40,000 rupees, you would not be able to get rid of it.
0: Kanuka ilanti daniki manam em matram kudunu avakasam okadu. Krodham prarambhamayye kunte paristhiti lopala కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
1: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బి గివెన్ గివెన్ ఎనీ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్ వెన్ బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
0: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
1: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ our eyes will become red.
0: Redulu adurtai.
1: Lips will shiva.
0: Dehamunta vedekkutundi.
1: The entire body becomes hot.
0: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali neevu ekantanga kurchu.
1: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place and sit in peace.
0: Ninnu cheppinattuga tatrame neevu challina snanamaina chey.
1: As I told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రతి హిత విషయం. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగంగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగానే ఇతరులు మనము అహితం చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
0: రెండవది కామం.
1: The second one is desire.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
1: If you want to develop if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
1: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.

0: It doesn't even mean that you have to give up your property and accept the sannyasatva.
1: Vastu yaka doshamunu guttimpa chesinappudu aa vastuvunu sahajanga manam visarjistam.
0: Once we know the defect of a particular article and the harmfulness of a particular article,
1: automatically ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
0: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్ ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నములు కూడా మన కట్టను ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
0: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి ఆర్ రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
0: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంట వాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములు తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
0: చెక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్స్ అస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్ డోంట్ ఈట్ ఇట్ బికాస్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
0: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ and the harmful nature of a particular food, you immediately give it up, you never come forward.
1: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములు మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
0: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్ విచ్ కమ్ టు ఎ రూయిన్ విచ్ హ్యావ్ ఎ డెత్ ఇన్ దెమ్సెల్వ్స్ వన్స్ యు నో దీస్ థింగ్స్ యు విల్ బి వెరీ ఎంథూజియాస్టిక్ టు ఎంజాయ్ రోగ నివారణకై భుజించేటువంటి ఆహారంలో నేను భోగములు కానే ఫుడ్ విచ్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్ ఫర్
1: ఆకలి రోగానికి అనుభవించేటువంటి అన్నం ఇంకా భోగమవుతుందా?
0: But it is only a medicine for the disease of hunger. Can it become really a luxury or a
1: thing? This is only a medicine for the disease. I think some
0: of the disease
1: is the most important thing to do. But there are people who
0: are required to have tasty medicine, even if it is medicine.
1: అదే విధంగా ఈ ఆకలినేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
0: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేస్టీ ఫుడ్.
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేపించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి.
0: All the things which we enjoy in the world are only medicines for the diseases that we have.
1: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాము.
0: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాము.
0: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
0: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
0: ఇస్ ఇట్ బికాస్ దట్ దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
1: ఏంటి ఎరువు తక్కువయ్యా కాదు.
0: షార్టేజ్ ఆఫ్ మెన్యూ?
1: నీ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
0: ఇన్ ది రూట్స్ దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ పెస్ట్ విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ ది వెరీ రూట్ సిస్టమ్.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
0: May destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగాని మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాము.
0: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ దిస్ సర్కిల్.
1: ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాము.
0: ఇన్ ద వరల్డ్ వీ థింక్ దట్ రిచ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్.
1: కానీ ఆధ్యాత్మిక మార్గంలో ధనము గొప్పది కాదు.
0: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వెల్త్ ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ధనము కంటే దానమే గొప్పది అన్నారు.
0: Charity is considered to be greater than having wealth.
1: Danam cheyakundina dhanamunaku viluve ledu annaru.
0: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
0: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmam.
0: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
0: The second one is government.
1: మూడవ వారసుడు దొంగ.
0: ద థర్డ్ వన్ ఇస్ థీఫ్.
1: నాలుగవ వారసుడు అగ్ని.
0: ద ఫోర్త్ వన్ ఇస్ ఫైర్.
1: మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
0: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్, the others will not get any share in it.
1: Dharmamu cheseyatundi vyaktini chusi dongalu kodunu aanandistaru.
0: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
1: Dharmamu cheseyatundi yokka prabhuvunu chusi prabhutvam kodunu income tax exemption istundi.
0: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseyatundi vyaktini chusi agni kodunu bhayapadutundi.
0: Even fire gets a little frightened when it sees a person who is...
1: కనుక ధర్మం అనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
0: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy...
1: ధనం ఉండి కూడాను దానం చేయనటువంటి వారిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దాన్నంత లాక్కోవాలని చూస్తారు.
0: ఇన్ కేస్ దట్ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ వెల్త్, హీ డజంట్ గివ్ చారిటీ, ది థీఫ్ విల్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ సచ్ ఎ పర్సన్. ఈవెన్ ది గవర్నమెంట్ వుడ్ లైక్ టు జస్ట్ కండక్ట్ సమ్ రైట్ అండ్ క్యాచ్ ఆన్ ఎ హ్యూమన్ రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ ట్యాక్స్.
1: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైన ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా భస్మం చేస్తుంది.
0: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ what to ignore and do not take note of it, fire will come one day and despoil
1: you. Kanuka dhanamu goppadi kaadu, dhanamunaku dhanamunakante taanane goppadi ani ninnayinchindi Geeta.
0: Geeta therefore has concluded that it is not wealth which is very important, but it is charity which is more important than wealth.
1: Rendavadi walk.
0: The second one is walk.
1: Ee walk kante hrutam chaala goppadi ani ninnayinchindi.
0: Rutam is considered to be
1: truth.
0: Truth is considered to be more important than mere talk.
1: Vaakku undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
0: One may talk, but if there is no truth in the talk will not carry any value.
1: Kanuka vaakku undi kudanu vyaktiki viluva ledu.
0: One, a person may be able to talk, but it will not carry any value.
1: Vaakku satyamunu maatrame viniyogapachinappudu సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనము నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
0: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడా నిర్ణయించింది గీత.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
0: Gita has also said that ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కీర్తినేటువంటి ఆయువు వ్యర్థము.
0: లైఫ్ డివైడ్ ఆఫ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ యూజ్లెస్.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి వరు.
0: విత్ సచ్ పీపుల్ దెర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
0: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
0: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ
1: మంచి తీరును పొందాలి.
0: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ ఎ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచు కలకాలము తిరుగక హంసవై చలని ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్ హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
0: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్ హిమ్సెల్ఫ్.
1: ఇంకా దేహం,
0: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
0: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ. ఆస్
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కాని స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
0: సెల్ఫిష్నెస్ హ్యాస్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా ఏది చూచినా ఏది తలిచినా ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ స్పీచ్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశ కావాలి.
0: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: Appude manavattam sarthakavatam nundutundi.
0: Only then humanity gets some sanctity.
1: Manava jeevitam jantunam naradharma durlabham annaru.
0: It is impossible or it is very difficult to get the life of a man. It is
1: aite manamu ee kamakrodhamulanu ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
0: We have to also spend a little time thinking over how to overcome this weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
0: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయం అయింది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
0: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
0: On that day a little food was given to it and second day also proper time it came.
1: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము.
0: Because he liked the dog, even the second day a little food was given to him.
1: Kramakramina ee raagam perigindi.
0: Gradually over a period of time attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavaatu ayipoyindi.
0: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
0: After a few days the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
0: beauty and the happiness are temporary for the man.
1: Andamulini anandam, anandamulini andamu nirupayogam annadu.
0: Joy without beauty and beauty without joy, they are useless, it is said.
1: Kanuka ee andamu kani anandam kani laukikamainatuvanti jagattunaku ivi shashvatamainavi kadu.
0: Beauty and joy therefore are not permanent entities for this world.
1: Konni dinamulu ee vidhanga pettetappudiki ee andam visigettindi ee inti vaya inti yajamanulaku.
0: For the master of this house, after some time he got a little distaste and disgust.
1: Ee kukkani inti nunchi taravatam ee vidhangam ee vidhanga upayogam oka upayoga pettali.
0: Then he began just thinking how to get rid of this dog.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
0: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం? ఏది కారణం?
0: Then he began thinking what is responsible for this dog to come into the house.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
0: It is the practice which is responsible for that.
1: కనుక దీనిని బయట పంపుటకూడదు, ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
0: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drishtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
0: For a few days, if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: Ee vidhamaina abhyasamto manam pravesham chesukunnamo అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
0: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుకొని భగవద్గీత శ్రీయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగమునంది ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
0: దేర్ఫోర్ భగవద్గీత హస్ సెడ్ దట్ ప్రాక్టీస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఫస్ట్ పాయింట్. Through practice you will be able to get knowledge, through knowledge meditation, and through meditation you will be able to develop sacrifice, and only when you sacrifice you get peace of mind.
1: Anika janmala nundi manam ee kamakrodhamulanu eeti yokka andachandamulanu ee yokka aanandamulaku murichipoyi daniki manam aneka vidhamuluga avakashalu nichcham.
0: For a number of births swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
0: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
1: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
0: దిస్ డిజైర్ అండ్ యాంగర్ హావ్ లెఫ్ట్ దేర్ రూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
0: By mere words you will not be able to get rid of them.
1: Verlu periginappudikini edo kontaina kuda tirigi chiguru veyadaniki prayatnistundi.
0: Once there are strong roots, they start sprouting again and again.
1: Kanuku ye vidhamainatundi yokka preetito abhilashato darini ishtapadi manalo pravesha pettukunnamo ade vidhamainatundi dinto danni viraktito vairagyamto darini velukuki nettadaniki konni abhyasamulu kuda cheyali.
0: By certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process we will have to get rid of them, remove them from our heart.
1: Kaamu manavulaku prathamamulo chaala ishtanga untuntadi.
0: Desire in the very first instance will be very very attractive.
1: Adi maduranga untuntadi.
0: It will be extremely sweet.
1: Kaani idi kramakramina oka vegutunu teppistundi.
0: But over a period of time one will develop a sort of disgust for it, distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
0: Then if we want to get rid of it, it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి ఒక అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి ఒక వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Never in the, right from the beginning itself, you should not give such a place of importance to desire. You will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: Ee kamakrodhamlo rendu cheri okkoka samayamlo manavuni ediristuntai.
0: Desire and anger together start threatening the man sometimes.
1: Kanukani ee kopamunu kamamunu mottamota manavudu aduplo nunchukovali.
0: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: Aa nigraha shaktiye mana daggara lekundinappudu anugrahaniki manam paathrulu kaalemu.
0: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: Kaadi kindiki raani ettu kallam leni gurramu
0: a knots which cannot come under control and a horse similarly
1: brake leni karu indi nigraham lenatunte jeevitamu chaala pramadam unnadu.
0: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kalukani indri nigrahamu chaala avasaram.
0: Control of senses therefore is very important.
1: Dinine patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకి ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
0: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
1: నితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
0: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
0: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
0: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
0: In the physical body there is temperature. There is a particular
1: 98.6 అని ఉండాలి.
0: The heat is 98.4 when it is measured.
1: 96
0: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
0: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితి మీరిపోతే ఇది రోగం.
0: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/150
1: రోగంగా రూపొందింది.
0: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 72-75 వరకు ఉండాలి.
0: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
0: Suppose the heartbeats number increases, then there must be some
1: mana kannudu kudanu enta velthurno anta velthurne chudagaladu gaani amitamainatunte velthunu chuttapiki lopun aa yokka retina kaali pothundi.
0: Even our eyes, a light which is not too effulgent can be just seen by us. If it exceeds that limit, if it is too bright, it will form retina.
1: Mana ear drums kudanu ante enta shabdamuno anta shabdam untundi ga adhika shabdam vineetappudiki oka vidhame ప్లేన్ లో పోయే వారికి తెలుసు. దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
1: కనుక దేనికైనా కూడా ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: దీనిని క్రమశిక్షణ అని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
0: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
0: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
0: Even this discipline must be within certain limits, and that's we will have to enjoy the
1: life. Neemani kuda oka neemam undali.
0: There is a need for discipline, for discipline itself.
1: Kanuka yuvukulainatundi meeru jeevithamulo motta mota geeta vakyamunandu annintikante kudano ee kamakrodhamu aneetundi oka parama shatruvulanu motta mota manamu ikkarinchi vaani vasam cheskovataniki tagina krishi cheyali.
0: Therefore, you as you are, you'll have to just in the very first instance take note of these dreadful enemies of man, so desire and anger, and try to have complete control over them.
1: Ee shatrulu bayata vaipuna kanipinchetunte vaaru kaadu manaku.
0: These enemies and foes are not external to you.
1: Loni shatrulaku longi poyina vaadu bayata ripulu netla pattagaladu.
0: A person
1: tana lopala shaktulake lopala yokka virodhulake shatrulake తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
0: ఏ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్, హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్?
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
0: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ద ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
0: ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ యుడ్ ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దాట్.
1: కనుక భగవద్గీత ఎందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది.
0: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repadi dinam maatladukundam.
0: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: This is Radio Sai Global Harmony, bringing you the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.

ثابت ولله.